శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. స్వాగతం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 10వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం.

0: శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has become the longest serving elected Prime Minister of India today. Mr. Modi took the oath of office on 26th of May in 2014. He has surpassed the record of Pandit Jawaharlal Nehru, who first took oath as an elected Prime Minister on 13th of May in 1952 and served until 27th of May in 1964. Pandit Nehru's tenure as an elected Prime Minister amounted to 4,390.

భక్తిరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎస్ జానకి, శ్రీ గరిమెల్ల ప్రసాద్ గానం చేసిన అన్నమాచార్య సంకీర్తనలు వింటారు.

శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎస్ జానకి, శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారిలో ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు, భక్తిగీతాలు విన్నారు. రేపటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కె రామాచారి బృందం గానం చేసిన శ్రీ గురుదత్త గాన చరితామృతం వింటారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమంలో అద్వైతం ఈ అంశం గురించి శ్రీ ఎల్ఎల్ఎన్ ప్రసాద్ గారి హితోక్తులు వింటారు.
1: అద్వైతాన్ని అతి సులభంగా అందరికీ బోధించిన వారు రమణ మహర్షుల వారు. 1879 మదురై సమీపంలోని తిరుచ్చలిలో పుట్టిన ఆయన పేరు వెంకటరామన్. 16 ఏళ్ల వయసులో ఆత్మానుభూతిని పొందారు. ఎవరికీ చెప్పకుండా తిరువన్నామలై వెళ్ళి అరుణాచలేశ్వరుని సన్నిధిలో 11 ఏళ్లు మౌన సాధనలో ఉండిపోయారు. ఆ తరువాత మహాగురువై ప్రపంచానికి జ్ఞానోపదేశం చేశారు. ఆ క్రమంలో ఆయన వేసిన ప్రతి అడుగు, పలికిన ప్రతి పలుకు మనిషిలో జ్ఞానజ్యోతులు పలికించాయి. రమణ మహర్షుల వారి ఉపదేశం ఏమనగా, ఇప్పుడు నీవు ఒక వ్యక్తివని అనుకుంటున్నావు, నీకు ప్రపంచం ఒకచోట, భగవంతుడు ఊహకందని మరోచోట, ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నావు. వాస్తవం అది కాదు. నీవు, ప్రపంచం, భగవంతుడు అన్నీ ఒకటే. ఈ అనుభూతిని పొందటమే అద్వైత సిద్ధి. మహాకవి మంత్రసిద్ధి పొందిన గొప్ప గురువు కావ్యకంఠ గణపతి మహామణి. ఆయన తన శిష్యబృందంతో సిసలైన జ్ఞానం కోసం, అది అందించే చిత్తశాంతి కోసం దేశమంతా పర్యటిస్తూ తిరువన్నామలై చేరుకున్నారు. అరుణగిరిలో ఉన్న రమణ మహర్షిని చూసి, ఆయన చుట్టూ ఉన్న జ్ఞానకాంతులను చూసి ఆయన పాదాలపై వాలిపోయి, స్వామి మీరే దిక్కు, చదవలసినదంతా చదివాను, వేదాలను ఉపోసన పట్టాను, మంత్రసిద్ధి పొందాను, కానీ నాకు ఇప్పటి వరకు తపస్సంటే ఏమిటో తెలియదు, నీ పాదాలే నాకు శరణు, తపస్సంటే ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడ్డాడు రమణ మహర్షుల వారిని. అప్పటికి 11 ఏళ్లుగా మౌననిష్టలో ఉన్న రమణ మహర్షుల వారు చిన్నగా కళ్ళు తెరిచారు. సుమారు 15 నిమిషములు స్థిరదృష్టితో గణపతిముని చూసి ఇలా చెప్పారు, ఈ నేను అన్న భావం ఎక్కడి నుంచి పుడుతుందో దీక్షతో పరిశీలిస్తే మనసు అందులో లీనమవుతుంది. మంత్రజపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడ పుడుతుందో గమనిస్తే మనస్సు అందులో కలిసిపోతుంది. అదే తపస్సు. ఇది రమణ మహర్షుల వారు మౌనదీక్షను వదిలిపెడుతూ వెల్లడించిన తొలి ఉపదేశం. మహర్షి ఉపదేశంతో గణపతిముని ఆర్తి చల్లారింది. ఇంత సులభంగా తపస్సు స్వభావాన్ని తెలియజేసిన వారు ఎవరూ లేరు. సాక్షాత్తు రమణులు సుబ్రహ్మణ్యస్వామింశగా భావించిన గణపతిముని ఆయనపై అప్పటికప్పుడే రమణాష్టకం రచించారు. స్వామిని తొలిసారి రమణ మహర్షిగా సంబోధించారు. రమణ మహర్షి తనను దర్శించడానికి అరుణాచలం వచ్చిన వారందరినీ చెప్పే సందేశం ఒకటే, నిన్ను నీవు తెలుసుకో అని. ఎలా తెలుస్తుంది స్వామి అని అడిగేవారు వచ్చినవారు. ప్రతి క్షణం నీకు తీరిక దొరికినప్పుడంతా నేనెవరు, నేనెవరిని నిన్ను నీవు ప్రశ్నించుకో, ఆ విధంగా కొన్నేళ్లు చేస్తే నువ్వెవరో నీకే తెలుస్తుంది అని చెప్పేవారు. దానిలోని ఆంతర్యం చాలా తక్కువ మందికి బోధపడేది. ఎక్కువ మంది తల ఊపి

0: నమస్కరించి వెళ్ళిపోయేవారు. ఒక పాశ్చాత్యుడు రమణ మహర్షుల వారి ఆశ్రమానికి ఆయన సన్నిధిలోనికి అడుగు పెడుతూనే ఓ అనుభూతి, తాను, తన మనసు, అందులోని భావాలు, సందేహాలు ఒక్కటొక్కటిగా కరిగిపోతున్న దివ్యానుభూతి, ఆ మహానుభావుడి సన్నిధిలో అంతఃక్షు తనంతట తానే విప్పారినట్లు అనిపిస్తుంటే తన వైపు ఎంతో కనులతో చూస్తున్న ఆ కళ్ళనే చూస్తూ ఒక్కో పదం పలికాడు. నా పేరు పాల్ బ్రంటన్, వృత్తిరీత్యా పాత్రికేయుణ్ణి, ప్రవృత్తిరీత్యా అన్వేషకుణ్ణి. ఏమిటిది, ఎందుకిలా ఉంది, ఇదంతా ఎలా జరుగుతోంది, ఇదేనా అన్వేషణ? ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో మత గ్రంథాలు చదివాను, ఎంతోమందిని కలిశాను, కానీ నాకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. మీరేమైనా సాయం చేయగలరా? ఆ కళ్ళల్లో కరుణ, వాత్సల్యం కురుస్తుండగా పలికాడు రమణ మహర్షి. ఈ నేను, నేను అంటున్నావు కదా, అది ఎవరో నీకు తెలుసా? ఎందుకు తెలియదు అన్నట్లు చూస్తూ, నేను పాల్ బ్రంటన్ అన్నాడు. అడిగేది మీ శరీరం గురించి, దానికున్న పేరు గురించి కాదండి. నీ ఈ నేను అని పలుకుతున్నవారెవరో తెలుసా అని అర్థం కానట్టు చూశాడు ఆ పాత్రికేయుడు. అప్పుడు చెప్పారు మహర్షి, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడ దృష్టి పెడితే పలుకుతున్నవాడెవడో పట్టుబడతాడు. అదే నిజమైన నీవు. అతన్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం. అద్వైతాన్ని అంత విపులంగా సులభంగా వివరించి చెప్పిన రమణుల వారిని కన్నార్పకుండా చూస్తున్నారు అక్కడి వారంతా. పరిపూర్ణంగా నిన్ను నీవు ఎరిగినప్పుడే నీ మనసుకు శాంతి, సుఖం. అప్పుడు ఎలాంటి బాధ, అసంతృప్తి, ఆందోళన, ఒత్తిడి అన్నది నీ దరిచేరవు. చిత్రం ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సిన దారి గురించి మనం తగినంత శ్రద్ధ పెట్టం, ఇతరులకు తెలియని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, మాట్లాడతాం. వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనది, వ్యక్తిగతమైనది మరొకటి ఉంది. అది మనలోని ప్రపంచం, మన ఆత్మ, మన జీవిత పరమార్థం. దేన్ని తెలుసుకోవాలన్నా మన మనసే ఆధారం. చిత్రంగా మన గురించి మనం తెలుసుకోవడానికి అడ్డం వచ్చేది మన మనసే. ఇతర విషయాల మీద ఆసక్తి చూపించే మనస్సు మన గురించి ఆలోచించడానికి అడుగడుగునా అడ్డం వస్తుంది. బయటి ప్రపంచ విషయాల గురించి గంటలు, రోజులు వృధా చేసే మనస్సు అంతర్ముఖం చేసుకోవడానికి పట్టుమని 10 నిమిషాలు కూడా కేటాయించదు. మరునాటికి చూద్దామనుకుంటూ వాయిదా వేస్తూ ఉంటుంది. అలా చేయక ముందుకు చోట నిశ్చలంగా కూర్చోగలగాలి. కళ్ళు మూసుకొని మనసు లగ్నం చేయాలి. లోపలి దూసుకువచ్చే ఆలోచనల్ని అడ్డగించాలి. క్రమక్రమంగా మనసులోని ఆలోచనల రద్దీని తగ్గించుకోగలగాలి. బయట విషయాలతో బంధనాలు ఒక్కొక్కటే తెంచుకుపోవాలే కానీ మన మనసును విశాలం కాదు. ఒక్కరోజులో 10 గంటలు వ్యాయామం చేసి ఎవడూ కండలు పెంచి వస్తాదు కాలేడు. దానికి ఎంతో నిరంతర అభ్యాసం కావాలి. అలాగే మొదటి 2-3 నిమిషాల్లో ధ్యానం ప్రారంభించి క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. అనాది కాలం నుంచి ఋషులు, మునులు, సాధువులు, సిద్ధపురుషులు అంతా అదే చేశారు. ఈ నవీన ప్రపంచంలో మనం ధ్యానం అనే దివ్యౌషధాన్ని వదిలి అనేక రోగాల కుప్పగా మన శరీరాన్ని తయారు చేసుకుంటున్నాము. నిన్ను నీవు ఎంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. ఇది నీకు ముఖ్యం. నీకు ఎరుక లేకపోతే జీవితంలో నువ్వెంతో పోగొట్టుకుంటావు అంటారు రమణుల వారు.
1: శ్రోతలు, ఇంతవరకు సుక్తిసుధ కార్యక్రమంలో అద్వైతం గురించి శ్రీ ఎల్ఎల్ఎన్ ప్రసాద్ గారి హితోక్తులు విన్నారు. రేపటి సూక్తి సుధలో శ్రీమతి కె. సునందా గారి హితోక్తులు తెలుసుకోవచ్చు.

0: ఇవాల్టి పొలం పనుల్లో అధిక పాల దిగుబడికినిచ్చే మేలుజాతి పశువుల అభివృద్ధికి కృత్రిమ గర్భధారణ పద్ధతి గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. మరి ఈ వివరాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: పశువులలో పునరుత్పత్తి అంటే చూలు కడుతూ ఈనుతూ సంతానోత్పత్తి చేయడమన్నమాట. పశువు సక్రమంగా చూలు కడుతూ ఈనుతుంటే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించేవారు తప్పనిసరిగా పశువులలో పునరుత్పత్తి విధానం, ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ

పద్ధతి యొక్క మెలకువలు తెలుసుకోవాలి. కృత్రిమ సంపర్కం లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతి అంటే ఒక మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో కృత్రిమంగా పరికరాల ద్వారా సేకరించి ఆవు గాని గేదె గాని ఎదకు వచ్చిన తర్వాత పరిశుభ్రమైన పరికరాల ద్వారా సేకరించిన వీర్యాన్ని ఆడపశువు యోనిలో ప్రవేశింపచేస్తారు. ఆ తర్వాత ఆ పశువు చూడి కట్టి సంతానోత్పత్తి చేస్తుంది. కావున అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి పశుత్పత్తి చేసుకోవడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి ఒకే ఒక ముఖ్యమైన మార్గము. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో సహజంగా ఆబోతు లేక దున్నపోతు చేత దాటించడం కన్నా ఎన్నో లాభాలున్నాయి. మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు పోషణ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కృత్రిమ గర్భధారణ పద్ధతిని అవలంబించినచో రైతుకు ఖర్చు తక్కువ. మేలుజాతి ఆబోతులు లేక దున్నపోతుల కొరత తీర్చవచ్చు. ఒక ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని ఎన్నో వేల పశువులను చూడు కట్టించుటకు ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిని అవలంబించినచో గర్భకోశ వ్యాధులను అరికట్టవచ్చును. మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని శీతలీకరణ పద్ధతిలో నిల్వ ఉంచి ఆబోతు చనిపోయిన తదుపరి కూడా 10 నుండి 20 సంవత్సరాల వరకు దాని యొక్క మేలుజాతి వీర్యాన్ని ఉపయోగించుకోవచ్చును. మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు మరొక దేశంలో గాని రాష్ట్రంలో గాని ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా మేలుజాతి సంతతిని అభివృద్ధి పరచుకోవచ్చును. ఆడపశువులలో పునరుత్పత్తికి సంబంధించిన వ్యాధులు లేక లోపాలు ఉన్నట్లయితే వాటిని త్వరగా గుర్తించి చికిత్స చేయవచ్చును. త్వరితగతిన మన దేశవాళి పశువులను అభివృద్ధి పరిచి అధిక పాల ఉత్పత్తి చేయాలంటే మేలుజాతి ఆబోతులను లేక దున్నపోతులను ఉపయోగించి మన దేశవాళి పశువులను కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా చూలు కట్టించి సంకరజాతి పశుత్పత్తి చేయడం ఏకైక మార్గము. మన రాష్ట్రంలో ఆవుల అభివృద్ధికి గాను జెర్సీ అలాగే విదేశీ మేలుజాతి ఆబోతుల వీర్యాన్ని ఉపయోగించి సంకరజాతి పశుత్పత్తి చేయుచున్నారు. అయితే సంకరజాతి ఆవుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. సంకరజాతి ఆవులు అతి వేడిమికి తట్టుకోలేవు. సంకరజాతి ఆవులను దేశవాళి ఆవుల కన్నా ఎంతో జాగ్రత్తగా పోషించాలి. వీటికి సరి అయిన పోషణ అలాగే తగుమేత ఉన్నట్లయితేనే వీటి నుండి ఎక్కువ లాభాలను గడించే వీలుంటుంది. గాలికుంటు వ్యాధి సంకరజాతి పశువులలో చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. పిడుదల గోమారిల వల్ల వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవాలి. సంకరజాతి పశువులలో విదేశీ జాతి రక్తం 50 నుండి 62% మేరకు ఉండడం మంచిది. ఇది మన దేశ వాతావరణానికి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండటం శ్రేయస్కరంగా ఉండదు. ఎందుకనగా అవి మన దేశీయ వాతావరణానికి తట్టుకోలేవు. ఆవులలో గాని గేదెలలో గాని సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే వాటి ఎదను గుర్తించి సరి అయిన సమయంలో కృత్రిమ గర్భధారణ జరిపించాలి. కాబట్టి పశువులలో ఎదలక్షణాలు క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని బాగా గమనించాలి. ఆవు ఎదకు వచ్చినప్పుడు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఆవు చిరాకుగా అటూ ఇటూ తిరుగుతుంది, అరుస్తుంది, తోక పైకి లేపుతూ తరచూ మూత్రం విసర్జన చేస్తుంది, మేతమేయడంలో అయిష్టత చూపుతుంది, మిగతా పశువుల మీద ఎక్కుతుంది, మిగతా పశువులు ఎక్కినా కదలకుండా నిలుస్తుంది, ఆబోతు కోసం పరుగులు పెడుతుంది, మానం నుండి తీగలు వేస్తుంది, మానం ఉబ్బి నిగనిగలాడుతుంది, పాల ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది. ఎక్కువగా పశువులు రాత్రి వేళలో కానీ తెల్లవారుజామున కానీ ఎదకు వస్తాయి. గేదెలలో ఎదలక్షణాలు అంత స్పష్టంగా కనిపించవు. దానిని మూగ ఎదలంటారు. గేదె ఎదకు వచ్చినప్పుడు దున్నపోతు కొరకు చూస్తుంది, చిరాకుగా ఉంటుంది. ఎదకాలం ఆవులలో 18 నుండి 24 గంటల వరకు, గేదెలలో 24 నుండి 36 గంటల వరకు ఉంటుంది. పశువుకు కృత్రిమ గర్భధారణ చేయించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: పశువు ఋతుక్రమం గమనించి ఎదకు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి. ఎదలక్షణాలు స్పష్టంగా గుర్తించాలి. మొట్టమొదటిసారి పశువును కట్టించినట్లయితే

0: ఆ పశువు యొక్క పెరుగుదల సక్రమంగా ఉన్నది లేనిది తెలుసుకోవలెను. ఆవు పేయలు కనీసము 225 నుండి 250 కిలోగ్రాములు, గేదెపడ్డలు 340 నుండి 350 కిలోగ్రాములు బరువు కలిగి ఉంటేనే తొలిసారి చూలు కట్టించవలెను. చూలు కట్టించే ముందు ఏ ఆబోతు లేక దున్నపోతు వీర్యం చేత చూలు కట్టించాలి అన్న సంగతి జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎదక వచ్చిన పశువు మీద ఇతర ఆబోతులు లేక దున్నపోతులు ఎక్కకుండా జాగ్రత్త పడాలి. కృత్రిమ సంపర్కం చేయించడానికి సరి అయిన సమయమును గుర్తించాలి. ఎద లక్షణాలు ఆవులో 24 గంటలు, గేదెలో 36 గంటలు మాత్రమే ఉండును. కాబట్టి ఎద లక్షణాలు గుర్తించి ఎద మధ్యకాలంలో కానీ ఎద చివరి భాగంలో కానీ కృత్రిమ గర్భధారణ చేయించాలి. పశువులను కృత్రిమ గర్భధారణకు తీసుకువెళ్లే ముందు పశువు వెనుక భాగము శుభ్రంగా కడిగి ఉంచాలి. ఈ విధంగా ఎదను గమనించి సరైన సమయంలో
1: ఇంతటితో పొలం పనులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:45 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
2: ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
3: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Bala
2: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్షల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి

0: స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
1: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు.

కెనియ పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియ పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీలేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈరోజు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు ఇప్పుడు. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం చిగుళ్ల వ్యాధులకు కారణాలు, నివారణ ఈ అంశం గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ డిబి లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు కాంతి రేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 8:35 కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 9:30 చిత్రాంచలి తెలుగు సినీ గీతాలు,

ఇక ఈ ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి 11 గంటలకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు వినవచ్చు. 1:20 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:30 వివిధ్ భారతి ముంబై వారి కార్యక్రమాలు వినవచ్చు ముంబై కేంద్రం నుంచి.

ఇక ఈ మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గత వైభవాల సారం కర్నూలు నగరం, ఈ అంశం రూపకం ప్రసారమవుతుంది.

ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:25 అభిరుచిలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె సీమలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో పశువుల గృహ వసతి ప్రాముఖ్యత, అలాగే వేసవిలో పాడి పశువుల యాజమాన్యం, ఈ అంశం గురించి వెల్దుర్తి మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఐఏ శాంతలత గారి ప్రసంగం వింటారు. అనంతరం మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు తదితర అంశాలు వింటారు పల్లె సీమలు కార్యక్రమంలో. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 కర్నూలు ఎఫ్ఎం కేంద్రంలో వినవచ్చు. ఇక 7:45 విజయవాడ కేంద్రం నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో వినవచ్చు. ఇక 8:00 కవి సంగమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రీమతి ఎస్ వసంతలక్ష్మి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు.

ఈ రోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన బొమ్మరిల్లు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 11:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 నుండి 11:45 వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ బిఏ సుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం. మరి ఈ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు శ్రీ బిఏ సుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా

0: ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे. इसमें मेरे मन में कम से कम

0: ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది

0: శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

కాంతి రేఖలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం చిగుళ్ల వ్యాధులకు కారణాలు నివారణ ఈ అంశం గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ డివి లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకతపై కొన్ని వివరాలు. మరి ఈ అంశాలు వినే ముందు, అందమైన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తాయి, జీవకోటిని తమ కిలకిల రావాల స్వరంతో నిద్రలేపుతాయి, ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయి, తమ రెక్కలతో అందలాన్నే సృశించి జయకేతనానికి గుర్తుగా రెక్కలను రెపరెపలాడిస్తాయి, తమ స్వరంతో పుడమికి తూర్పు ఉషోదయ కిరణంతో పోటాపోటీగా మేలుకొలుపు అందిస్తాయి, శాంతికి ఆదర్శంగా స్వేచ్ఛా విహంగానికి ప్రతీకాత్మకంగా మనతో మన చుట్టూ నివసించే పక్షులతో స్నేహం అద్భుతమైన బంధమండి. మరి ఆ బంధం పవిత్రమైనది, వాటికి ఒక్క గింజను అందించినా చాలు మన చుట్టూ తన ప్రేమ బంధ మాలికలను అల్లేస్తాయి. ఇందుకు మన చుట్టూ బంధం అల్లేటివేంటి అంటే పక్షులు. తూర్పు వెలుగు రేఖలతో పాటు తమ కమ్మని స్వరాలతో మనల్ని మేల్కొలిపే మన దోస్తులు పక్షులను పిలుద్దామా?

పక్షులతో నేస్తం భలే హుషారుగా ఉంటుంది కదా. మరి కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పలు పత్రికల నుంచి సేకరించినటువంటి పత్రికా సమాచారం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జడ్పీ సమావేశ భవనంలో జరగనున్న ఈ సమావేశంలో

వ్యవసాయం, గ్రామీణ, నీటి సరఫరా, పాఠశాల విద్య, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట మంత్రులు, జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు, కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చైర్మన్లను హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలియజేశారు. ఉదయం 9 గంటలకు 1వ స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేశారు. సీఈఓ జీవి రమణారెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సమావేశానికి 1వ స్థాయి సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ల మంగళవారం క్వింటా వేరుశెనగ గరిష్టంగా 7,500 రూపాయల ధర పలికింది. మార్కెట్కు 32 క్వింటాల వేరుశెనగ దిగుబడులు వచ్చాయి. క్వింటా కనిష్ట ధర 6,470 రూపాయలు కాగా మధ్యస్థ ధర 6,800 రూపాయల ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి చంద్రమౌళి తెలియజేశారు. కొలిచేవారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న స్థానిక మూలపెద్ద అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేకువ జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవికి కుంకుమార్చన, ఆకుపూజ వంటి విశేష సేవలు చేయించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. గర్భిణీలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు కిరణ్ కుమార్, సుచరిత కోరారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గడివేముల్లోని జేఎస్డబ్ల్యూ జిందాల సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీలకు అరటిపండ్లు, బిస్కెట్లు, బి కాంప్లెక్స్ మాత్రలను అందజేశారు. కార్యక్రమంలో జిందాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని జిల్లా టీకాల అధికారిని డాక్టర్ ఉమాదేవి సూచించారు. మంగళవారం ఆమె గడివేముల ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎంఎస్ఎంఏ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమానికి వచ్చిన గర్భిణీలను పరీక్షించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వ గది, ఐఎల్ఆర్ డీ ఫ్రిడ్జ్లను పరిశీలించి ఫార్మాసిస్టుకు తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి బుధ శనివారాల్లో ఈ విన్ పోర్టల్లో వివరాలను తప్పకుండా పొందుపరచాలని సూచించారు. ఆర్సీహెచ్ యువిన్ పోర్టల్లో అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాల లక్ష్యాన్ని 100% సాధించాలని ఆదేశించారు. అలాగే ఈ సంజీవిని ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక వసతులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ రేఖ, సూపర్వైజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రం కార్యాలయంలో మంగళవారం ఏవో మధుమతి ఆధ్వర్యంలో ఓర్వకల్లు ప్రాంతంలో ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంపై రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కర్నూల్ డాట్ సెంటర్ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాన సమన్వయకర్త శారదాదేవి, మట్టి శాస్త్రవేత్త బాలాజీ నాయక్ మాట్లాడుతూ, రైతులు మట్టి ఆరోగ్య కార్డుల్లో సూచించిన సిఫార్సుల మేరకు మాత్రమే పొలాల్లో ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులను పంపిణీ చేయనుందని, ఇందులో రైతు పేరు, పంట, భూమి వివరాలు పొందుపరచి ఉంటాయని అన్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలకు వచ్చే పురుగులు, తెగుళ్ల నియంత్రణకు శాస్త్రీయ పద్దతులను అవలంబించాలని కోరారు. ఎన్నినో ప్రభావం వల్ల ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, ఈ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాలపరిమితి గల పంటలను సాగు చేయాలని వివరించారు. ఖరీఫ్ సీజన్లో గ్రామ వ్యవసాయ సహాయకులు, విఏఏ, ఎంపీఈఓలు రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని సి బెలగల్ మండల వ్యవసాయ అధికారి ఏవో మల్లేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం విఏఏలు, ఎంపీఈఓలు ఎరువులు, విత్తన దుకాణాల డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏవో మాట్లాడుతూ, వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున అధికారులు గ్రామాల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల వివరాలను రైతులకు వివరించాలని అన్నారు. పంటలు విత్తే పద్దతులు, సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువుల లభ్యతపై అవగాహన కల్పించాలని, ఎరువుల విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు. డీలర్లు యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలను అందజేయాలని స్పష్టం చేశారు. మరో 2 రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు కూడా ప్రారంభానికి సిద్దమవుతున్నాయి. అందుకు అనుగుణంగానే నగరంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం నెంబర్ 1 ను పూర్తి స్థాయిలో విద్యార్థినుల అవసరం

0: సంవత్సరాలకు అనుగుణంగా పలు రకాల పనులు చేపడుతున్నారు. వసతి గృహాన్ని పూర్తిగా నీళ్లతో శుభ్రం చేసి నగరపాలక సంస్థ సిబ్బందితో దోమల నివారణ మందును విద్యార్థినులు వసతి ముందే అన్ని గదుల్లో స్ప్రే చేయించారు. అలాగే తాగునీటి ట్యాంకును శుభ్రం చేయించి వసతి గృహం ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలు పూలు కట్టి పండుగ వాతావరణాన్ని కల్పించారు. ముఖ్యంగా వంటగదిలో అన్ని పాత్రలను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్లకు పూజలు చేసి పాలు పొంగించి విద్యార్థులకు ఆహ్వానం పలికారు. వసతి గృహ సంక్షేమాధికారి బెన్నమ్మ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం వల్ల వసతి గృహాన్ని శుభ్రంగా తీర్చిదిద్దారు. కాగా గత ఏడాది ఈ వసతి గృహానికి చెందిన పలువురు విద్యార్థినులు ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సనాతన సంస్కార సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా గోరక్షణ మహాసంఘంలో మహానారాయణ అష్టలక్ష్మి మణిద్వీప వర్ణ సహిత కనకధార హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఇల్లూరు రాజ్యలక్ష్మి తెలియజేశారు. బ్రహ్మశ్రీ శ్రీకొండ ఉమాకాంత శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో హోమం జరుగుతుందని వెల్లడించారు. నగర రహదారులపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. మంగళవారం వెంకటరమణ కాలనీ, గౌరీగోపాల ఆసుపత్రి, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. బస్టాండ్ ఎదురుగా యూకాన్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని రహదారిపై ఓ మహిళ చెత్త వేయడానికి రావడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త ఎక్కువగా పేరుకుపోయే 50 గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెంచామని అన్నారు. నగరంలో వ్యర్థాలు అధికంగా వచ్చే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద 10 ప్రత్యేక చెత్త ట్రాలీలను అందుబాటులో ఉంచామని, వాటిలోనే చెత్తను వేయాలని కోరారు. ఇంటింటికి చెత్త సేకరణకు సిబ్బంది రాకపోతే నగరపాలక టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 9766 లేదా 742 299 2929కి వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాలో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ను ఏర్పాటు ఈ నెలలోపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర లక్ష్యాల అమలుకు నెట్ జీరో హెల్తీ క్యాంపస్ సంబంధిత అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెడ్ మొక్కలు పెంచడానికి అనుకూలంగా ఉన్న 13 విద్యా సంస్థల్లో ఈ నెల 19వ తేదీలోపు ఈ నెలాఖరులోగా జిల్లాలోని మిగిలిన 37 విద్యా సంస్థలు రెసిడెన్షియల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, పర్యావరణ హిత కేంద్రాలుగా రూపుదిద్దుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అని, దీనిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ మేరీ స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె పాతబస్తీలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓర్వకల్లులోని పుదుపులక్ష్మి మండల ఐక్య సంఘం భవనంలో మంగళవారం మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ట్రైనర్లకు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సచివాలయానికి 17 మంది ట్రైనర్లను నియమించి వారి ద్వారా గ్రామాల్లో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. శ్రోతలు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారాన్ని విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చిగుళ్ల వ్యాధులకు కారణాలు నివారణ, ఈ అంశం గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ డివి లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం.
1: మనిషి జీవితంలో తల యొక్క ప్రాధాన్యత ఒకటైతే దాంట్లో నోటి యొక్క ప్రాధాన్యత అత్యంత ఎక్కువ. ఎందుకంటే మనిషి జీవించాలంటే ఆహారం చాలా అవసరం, నీరు తాగడం కూడా అవసరం. మరి ఈ రెండింటిని కూడా మన శరీరానికి అందించేది నోరు. కాబట్టి మన శరీరంలో అత్యంత ప్రధానమైన భాగం నోరుగా మనం అనుకోవచ్చు. దీన్ని మనం పరిశీలన చేసినప్పుడు దాంట్లో పళ్ళు, నాలుక, అలాగే చిగుళ్ళు, ఈ భాగాలు అత్యంత ప్రధానమైన భాగాలుగా మనం అనుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా మన పంటిని కాపాడేది, మనం నమిలి మింగడానికి ఉపయోగపడేటువంటి పళ్ళని సంరక్షించేవి చిగుళ్ళు. అయితే ఈ చిగుళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి? చిగుళ్ళు లేనట్టయితే మన జీవితం ఏ రకంగా ఉంటుంది? మరి ఏ సందర్భాల్లో చిగుళ్ళ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది? చిగుళ్ళకి వచ్చేటువంటి సమస్యల నివారణ ఏ రకంగా చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనకి డాక్టర్ బి లక్ష్మణ్ గారు తెలియజేస్తారు. మరి వీరు చిగుళ్ళకి సంబంధించిన చాలా విషయాలు మనకు తెలియజేయడానికి వారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మణ్ గారు.
2: నమస్కారం సార్.
1: మనం ముందుగా అనుకున్నట్టుగా అంటే మనిషి శరీరంలో గుండె, మెదడు ఇలాంటివన్నీ అత్యంత ప్రధానమైతే మరి వాటిని జీవక్రియ నడవడానికి ఆధారమైంది నోరు. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆహారం లేనట్టయితే ఎన్ని ప్రధాన భాగాలు ఉన్నా కూడా అవి క్షయానికి గురవుతాయి. కాబట్టి ఆహారాన్ని ముందుగా కొంతవరకు జీర్ణ ప్రక్రియ ప్రారంభం కావడము, ఆహారం అనేది నోట్లోకి వెళ్ళడము శరీరానికి అందివ్వడంలో నోటి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. మరి దీంట్లో మనం చూసినట్టయితే పళ్ళు, నాలుక, చిగుళ్ళు. మరి దీంట్లో చిగుళ్ళు అనేవి సాధారణంగా అనేటువంటి ప్రధానికం ఆలోచన చేసినప్పుడు అంత ప్రధానమైనటువంటి భాగం కాదు అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చిగుళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తారా నోట్లో?
2: ఖచ్చితంగా. చిగుళ్ళు అనేవి మన దంతాల చుట్టూ పట్టేసినట్టు ఉండే, మనకు బాడీలో వేరే చోటంతా చర్మము స్కిన్ అనేది ఎలా ఉంటుందో మన దంతాల చుట్టూ కూడా ఈ చిగురు అంటారు. అక్కడ దాని చుట్టూ ఉండే చర్మాన్ని చిగురు అని అనుకోవచ్చు మనము. మన బాడీలో మిగతా ఏరియాస్లో ఎక్కడ ఎలాంటి స్కిన్ అని ఎలా అంటారో ఇక్కడ భాగాన్ని చిగురు అని అంటారు. అక్కడ ఏం ఫంక్షనో ఇక్కడ కూడా అదే ఫంక్షను. ఎట్లా మిగతా ఏరియాలలో బాడీలో స్కిన్ అనేది ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, ఎలా మనల్ని కాపాడుతుందో చర్మము, ఇక్కడ కూడా మన దంతాలని చిగుర్లు అనేవి అలాగే కాపాడుతాయి. మనం తినే ఆహారం నుంచి కానీ మనకు వేరు వేరు రకాల టెంపరేచర్స్కి వీళ్ళు మనం తీసుకునే కాఫీ వేడిగా ఉంటుంది, లేకపోతే మనం ఇంకా చల్లని ఐస్ క్రీమ్ తింటాము, ఇవన్నిటినీ మనకు దంతాలకు డైరెక్ట్గా రీచ్ కాకుండా దంతాల చుట్టూ ఎముక, చిగుర్లు ఇవి ఖచ్చితంగా మనం కాపాడుతూ అట్ ద సేమ్ టైం మనకు ఆధారాన్ని ఇస్తుంటాయి దంతాలు గట్టిగా నిలబడడానికి. చెట్టు వేరు చుట్టూ ఎలా మన్ను ఉంటుందో అలాగా మనం దంతాల వేర్ల చుట్టూ ఈ ఎముకను చిగురును అంతా దానితో కంపేర్ చేసుకోవచ్చు మనం.
1: బాగుంది, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, బాగుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఊహించుకుంటే తమాషగా చిగుళ్ళు లేనట్టయితే మన నోటి పరిస్థితి ఏంటి? మరి ఏమైనా తినగలమా లేదా? చిగుళ్ళు లేని పరిస్థితిని మనం ఊహించగలమంటారా?
2: చిగుళ్ళు లేని పరిస్థితిని మీరు, అది చక్కని ప్రశ్న. ఇప్పుడు చెప్పాలంటే చర్మం లేని చోట మనకి ఎలా ఉంటుంది? మనకు ఎప్పుడన్నా గాయం తగిలినప్పుడు, బాడీలో చర్మం మీద ఎలా లేనప్పుడు ఎలా మనం ఫీల్ అవుతాం? డైరెక్ట్గా టెంపరేచర్ ఫీల్ కావడం కానీ, లేకపోతే అక్కడ మంట మంటగా ఉండడం కానీ, సేమ్ అలాంటి పరిస్థితి నోట్లో కూడా ఏర్పడుతుంది ఇంచుమించు. మనకు మనం తిన్న ఆహారాలన్నీ డైరెక్ట్గా దంతాలకు చేరుతాయి. దంతాలకు చేరినప్పుడు వేడివి చల్లవి తగిలినప్పుడు దానికి పళ్ళు జివ్వులు లాగడం ఫస్ట్. రెండవది, మనకేమైనా తిన్న ఆహారంలో ఏమైనా క్రిములు ఉంటే అవి వెంటనే ఎముక దగ్గరికి దాని మీద దాడి చేసి మనకు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
1: బాగుందండి. అయితే ఇక్కడ చిగుళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు ఏమన్నా అంటే చాలా ప్రధానమైనటువంటి భాగం నోట్లో పళ్ళని కాపాడడంలో ఈ చిగుళ్ళ పాత్ర చాలా ప్రధానమైనదని తెలియజేస్తారు. అయితే దీనికి కూడా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా, వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా?
2: ఖచ్చితంగా. చిగుళ్ళ వ్యాధి అనేది చాలా చాలా కామన్గా వచ్చే వ్యాధి అన్నమాట. ఇంచుమించు 70% మన పాపులేషన్లో గమ్ డిసీజ్ ఎంతో కొంత మోతాదులో ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యాధి లక్షణాలు చాలామందికి ఎక్కువగా, దాని గురించి బాధలు తక్కువగా ఉంటాయి. దానివల్ల వ్యాధి దంత వైద్యుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ మోతాదులో ఉండిపోతుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే సమస్యలు చాలా తక్కువ జనానికి గుర్తుపట్టేది. ఎందుకు అంటే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా అనిపిస్తాయి వాళ్ళకు.
1: అంటే ఇక్కడ ఆ వ్యాధి అంటే ఒకే రకమైన వ్యాధిని చిగుళ్ళ వ్యాధి అంటే మళ్ళీ చిగుళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
2: చిగుళ్ళ వ్యాధి అనేది ఆ వ్యాధి లక్షణాలు వేరే వేరే ఉన్నా కూడా చిగుళ్ళ వ్యాధి అనేది ఒకటే ఒక వ్యాధి.

0: వ్యాధిగా మనం పరిగణించవచ్చు.
1: ఒకటే వ్యాధి,
0: కారణాలు వేరు ఉంటాయి,
1: కారణాలు వేరు ఉంటాయి కానీ వ్యాధి మాత్రం ఒకటే.
0: మంచిది. అయితే ఇక్కడ ఏదైనా కావచ్చు చిగుళ్ళ వ్యాధి అనేది, లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటారు చిగుళ్ళ వ్యాధి అంటే? మీరు చెప్పిన జింజివైటిస్ చిగుళ్ళకి వచ్చేటువంటి వ్యాధి లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటారు?
1: ఈ జింజివైటిస్ మీరు చెప్పినట్టు చిగుళ్ళ వ్యాధిని జింజివైటిస్ కానీ పెరడాంటైటిస్ కానీ అంటారు. రెండు స్టేజ్లు ఉన్నాయి. ఈ మొదటి లక్షణం వచ్చి నోటి దుర్వాసన అనేది, దాని తర్వాత చిగుళ్ళు వాయడం, వాపు రావడం అన్నమాట. రెండవది చిగుళ్ళ నుంచి రక్తం కారడం. జస్ట్ ఊరికే అలా లైట్గా టచ్ అయినా కూడా స్పర్శ ద్వారా కూడా రక్తం కారడం జరుగుతుంటుంది. తర్వాత చిగుళ్ళ నుంచి ఒక్కొక్కసారి చీము రావడము, రక్తం రావడము, తర్వాత పళ్ళు వదులుగా అనిపించడం. ఈ వదులుగా అనిపించిన స్టేజ్ వచ్చింది అంటే చిగుళ్ళ వ్యాధి చాలా సివియర్గా వచ్చేసిందని అర్థం చేసుకోవచ్చు మనము. తర్వాత చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు జివ్వున లాగడము, ఇది ఒకటి. తర్వాత అప్పుడప్పుడు కొంచెం మోతాదులో నొప్పి రావడం, చాలా తక్కువగా నొప్పి తెలియడం.
0: అయితే దీనికి నొప్పి అనేది తక్కువ రావడానికి కారణం ఏంటంటారు?
1: ఇది ఎలాంటిదంటే పరిస్థితి, ఇది ఈ చిగుర్లు, ఎముక ఇట్లాంటివన్నీ ఏవైతే దంతాన్ని చుట్టూ ఉంటాయో అవన్నిటికీ మన నరాల సప్లై చాలా తక్కువగా ఉంటుంది, అంటే నర్వ్ సప్లై. ఇప్పుడు మనకు ఎక్కడైనా మనం ముట్టుకుంటున్నాం కానీ ఎక్కడన్నా స్పర్శ ద్వారా మనకు అవన్నీ ఎందుకు తెలుస్తున్నాయి అంటే, మనం ముట్టుకుంటుంటే అక్కడి నుంచి నరాల ద్వారా మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. ఆ నరాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ చిగురులో కానీ లేకపోతే ఎముకలో కానీ. అదే పిప్పిపళ్ళు తీసుకోండి, చాలా ఎక్కువ నొప్పి ఉన్న, కొంచెం పుచ్చి వచ్చినా మీకు వెంటనే చలువ తీసుకున్నా, అతి చల్లగా పదార్థాలు కానీ స్వీట్ తీసుకున్నా లేకపోతే వేడి పదార్థాలు తీసుకున్నా తెలిసిపోతుంది. ఎందుకు అంటే దానికి నరం దగ్గరలో ఉంటాయి, ఆ నరాల డెన్సిటీ కొంచెం తక్కువగా ఉంటుంది, ఇక్కడ
0: తక్కువ ఉంటుంది. తర్వాత సెన్సిటివిటీ కూడా కొంచెం, అంటే దానికి స్పందన
1: తక్కువ.
0: బాగుందండి. అయితే ఇక్కడ చిగుళ్ళకి వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటారు?
1: ముఖ్యమైన కారణం ఒకటి ఉంది, అది పంటి మీద చేరే పాచి. ఆ పాచి అలాగే రెండు మూడు రోజులు మనం ఎప్పుడన్నా తోమనప్పుడు ఏమవుతుందో ఎవరికైనా ఊహించుకుంటే గుర్తొస్తే అర్థమవుతుంది, నోరంతా ఒక రకంగా బంకబంకగా ఉండడం. ఆ పాచి అనే పదార్థం, అది మొత్తం దాని నిండా క్రిములే ఉంటాయి. అది కొన్ని రోజులు వదిలితే మినరలైజ్ అయ్యి టార్టర్ లేకపోతే క్యాల్కులస్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో, గారగా మారడం అనమాట తెలుగులో. తెలుగులో గారగా మారడం అని అంటారు. గారగా మారిపోయినప్పుడు అది క్రిములకు ఒక నిల్వలాగా పనిచేస్తుంది. అది నిల్వలాగా పనిచేసి అక్కడంతా క్రిములు చేరి దానిలో నుంచి వదిలే కెమికల్స్ వల్ల మన బాడీ రియాక్ట్ అయ్యి మన ఓన్ గమ్ని లేకపోతే ఆ బోన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది.
0: తర్వాత ముఖ్యంగా మరి దీనికి చికిత్స ఏ రకంగా ఉంటుంది అంటారు?
1: ఇప్పుడు చికిత్స దీనికి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ దీని స్టేజింగ్ తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీ ఇందాక చెప్పినట్టు ఈ చిగుర్ల వ్యాధికి రెండు స్టేజెస్ ఉన్నాయి, ఒకటి జింజివైటిస్, ఒకటి పెరడాంటైటిస్. ఈ జింజివైటిస్ అంటే ఆ చిగురు దంతాల చుట్టూ ఉండే చిగురు ఉండే పొర ఉంది కదా, ఆ పొర మాత్రమే డ్యామేజ్ అయినప్పుడు, అదొక్కటి మాత్రమే ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని జింజివైటిస్ అని అంటాం. అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి లోపలికి వెళ్ళే కొద్దీ, అంటే ఎముకకు టచ్ కావడం మొదలైతే దాన్ని పెరడాంటైటిస్ అని అంటాము. ఈ జింజివైటిస్ అనే స్టేజ్ మామూలుగా మళ్ళీ ఏదైనా డ్యామేజ్ జరిగినా, ఇప్పుడు ఈ పాచి వల్ల నేను చెప్పాను కదా, ఒకవేళ మనం దాన్ని బాగా శుభ్రపరచుకొని డెంటిస్ట్ దగ్గర మనము క్లీన్ చేయించుకుంటే ఈ స్టేజ్ నుంచి మనం వెనక్కి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ పెరడాంటైటిస్ స్టేజ్ పోయింది అంటే, అంటే ఎముక దాకా పోయి దెబ్బతినడం జరిగింది అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి అంటే కష్టం.
0: పన్ను డ్యామేజ్ అవుతుంటారా, చిగురే డ్యామేజ్ అవుతుంటారా, అంటే ఇక్కడ నష్టపోయేటువంటిది ఏదంటారు?
1: ఇక్కడ మనకు డ్యామేజ్ అయ్యేది చిగురు, పంటికి దంతాల వేర్ల చుట్టూ ఉండే ఎముక, ఇవి ప్రైమ్గా డ్యామేజ్ అయ్యేది. పెరడాంటల్ లిగమెంట్ అని ఒక సన్నని పొర ఉంటుంది దంతాలకి, దంతాల యొక్క వేర్లకు మరియు ఎముకకు మధ్యలో ఒక పొర ఉంటుంది. ఆ పొర డ్యామేజ్ అవుతుంది, ఎముక డ్యామేజ్ అవుతుంది, చిగురు డ్యామేజ్ అవుతుంది. అంటే పండ్ల దంతాలు నోట్లో నిలబడడానికి ఈ ఆధారం అనేవి ఇవే అన్నట్టు, ఈ మూడు, చిగురు, ఎముక, ఆ సన్నని పొర, ఇవి అన్నీ డ్యామేజ్ జరిగితే దానిని పెరడాంటల్ డిసీజ్ అని అంటారు.
0: దానికి నివారణ తెలియజేస్తారా?
1: ఇప్పుడు దీని నివారణ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్య కారణం ఇప్పుడు చిగుర్ల వ్యాధికి అనేది పాచి అని మీకు చెప్పాను, పాచి, గార లాంటి వాటి వలనే ఎక్కువగా వస్తుంటుంది. నివారించడము అంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ దగ్గర, ఒక డెంటిస్ట్ దగ్గర పళ్ళు క్లీన్ చేయించుకోవడం, 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా. అమెరికన్ డెంటల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రెండు రికమెండ్ చేసేది 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పళ్ళు క్లీన్ చేసుకోవాలి. ఒకటి క్లీన్ చేయించుకోవడము, తర్వాత మీరు రోజు అందరూ 2 సార్లు బ్రష్ చేయడము, మౌత్ వాష్ వాడడం, యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాష్ వాడడము, ఫ్లాసింగ్ చేయడం. ఫ్లాసింగ్ అంటే ఒక సన్నని థ్రెడ్ లాగా వస్తుంది దారం లాగా, ఆ దారంని మనం పండ్ల మధ్య జాగ్రత్తగా తీసుకెళ్ళి చిగురు దాకా తీసుకెళ్ళి పైనుంచి కింది వరకు ఒకసారి ఆ భాగం అంతా క్లీన్ చేసుకొని కిందికి రావడం అనమాట. ఫ్లాసింగ్ లాంటి ప్రక్రియలు చేయడము, ఇవన్నీ చేస్తే మనం ఆ పాచి ఏర్పడే ఛాన్సెస్ తక్కువగా. ఇన్ బిట్వీన్ స్నాకింగ్, ఊరికే మధ్యలో తింటుంటారు, 4 అవర్స్కి ఒకసారి తినడం మంచిది, గంటకు ఒకసారి తినడం మంచిది కాదు. ప్రతిసారి నోట్లో

0: గలీజ్ చేరడం మంచిది కాదు. నోరు బాగా పుక్కిలించుకోవడం అనేది చాలా మంచి అలవాటు. ఈ చివర్ల వ్యాధి యొక్క చికిత్స ఎలా ఉంటుందంటే, మామూలుగా ఈ నేను ఇంతగా చెప్పాను కదండి, మనకు దంతాల మీద ఏర్పడే పాచి, ఈ గార దీనివల్ల డిసీజ్ వస్తుంది అని ఈ చిగుర్ల వ్యాధి. సో దీన్ని క్లీన్ చేయించుకోవడం అనేది అవసరం. దాన్ని స్కేలింగ్ అని అంటారు. స్కేలింగ్ ద్వారా ఏం చేస్తారంటే, దంతాల మీద ఏర్పడ్డ గారని క్లీన్ చేస్తారు. అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట, దాని ద్వారా ఆ స్కేలింగ్ చేయడం వల్ల ఆ గారంతా ఊడిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ స్కేలింగ్ అనేది మనకు జింజివైటిస్ స్టేజ్ వరకు స్కేలింగ్ సరిపోతుంది. స్టేజ్ ఒకవేళ పెరడోంటైటిస్ అంటే చిగుర్లని దాటి ఎముక దాకా, దంతాల చుట్టూ వేర్ల చుట్టూ ఉండే ఎముక దాకా చేరింది అంటే మనకు ఉట్టి స్కేలింగ్ సరిపోకపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, మనము దంతాలను క్లీన్ చేయించుకునేటప్పుడు, మనం నోరు క్లీన్ చేయించుకునేటప్పుడు గార ఎక్కడి వరకు కనిపిస్తుందో అంతవరకు దంత వైద్యులు చేయగలరు. దాని కింద మనకు ఎక్కడో ఎముక కింద ఉందనుకోండి గార, అటువంటివి మనము క్లీన్ చేయలేము. మామూలుగా పండ్లు క్లీన్ చేసి అట్లాగే చేయలేము. సో ఫ్లాప్ సర్జరీ అనేది అవసరం ఉంటుంది. ఈ పెరడోంటల్ ఫ్లాప్ సర్జరీ అంటారు దాన్ని. దీని ద్వారా ఏం చేస్తుందంటే, ఈ చిగురు, దాని చుట్టూ ఉండే దంతాల చుట్టూ ఉండే చిగురుని ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. సర్జరీ ద్వారా ఓపెన్ చేసేసి అప్పుడు మనకు గార ఎక్కడెక్కడ ఉందో క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కడెక్కడ ఉంది అనేది. సో దాన్నంతా మనము నీట్గా క్లీన్ చేసుకుంటాం. అప్పుడు కనిపించకుండా మనం చేయలేము కాబట్టి ఈ ఓపెన్ చేసి చేసే మెథడ్ని ఫ్లాప్ సర్జరీ ఆర్ అదర్వైజ్ ఓపెన్ ఫ్లాప్ డిబ్రైడ్మెంట్ అని అంటారు, OFD అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి దీనికోసం లేజర్స్ కూడా వాడుతున్నారు. ఈ లేజర్స్ అనేవి ఎప్పుడు వాడతామంటే, ఈ గార అనేది తక్కువగా ఉండి చిగుర్ల ఆరోగ్యం చాలా దెబ్బతిని, వాపులు, ఉట్టి చిగుర్ల వాపులు ఉన్నాయి, గార మటుకు లోపల ఎక్కువగా లేదు అనిపించేటప్పుడు ఈ ఫ్లాప్ సర్జరీ అవసరం లేకుండా లేజర్స్ కూడా వాడి మనం ఈ చికిత్సను చేయొచ్చు. రూట్ ప్లేనింగ్ అని ఇంకొకటి అంటారు. రూట్ ప్లేనింగ్ అంటే వేరు మీద ఉండే గార కూడా ఒక్కొక్కసారి ఉండి సర్ఫేస్ చాలా రఫ్గా ఫామ్ అయినప్పుడు, అంటే దాని ఉపరితలము చాలా ఎగురులు దిగులుగా ఉన్నప్పుడు రూట్ ప్లేనింగ్ చేస్తే దానివల్ల మనకు మళ్ళీ గార ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఈ స్కేలింగు, రూట్ ప్లేనింగు, ఈ ఫ్లాప్ సర్జరీ, తర్వాత లేజర్ ద్వారా చేయడము, ఇవన్నీ మనకు ఈ చిగుర్ల వ్యాధికి వాడే చికిత్సలు అన్నమాట.
1: బాగుందండి డాక్టర్ గారు. చిగుర్ల వాపు వ్యాధి అంటే ఏంటి అనేది, తర్వాత దాని కారణాలు, నివారణ చికిత్స గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు చిగుళ్ల వ్యాధులకు కారణాలు, నివారణ ఈ అంశం గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ డిబి లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ దేవరపట్ల మురళి. అంతే కదా, పళ్ళు ఆరోగ్యంగా ఉంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం నవ్వు ఎంతో అందంగా కనిపిస్తుంది. మరి అందమైన నవ్వు కావాలంటే దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి ఆ నవ్వు ఎలా ఉండాలి, ఈ పాటలో విందాం.

0: సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి. ఈరోజు జూన్ 10వ తేదీ. ఈరోజు పైడిమరి వెంకట సుబ్బారావు గారి జయంతి. మరి వీరి గురించి వివరాలను తెలుసుకుందాం. భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమరి వెంకట సుబ్బారావు గారు. వీరు నల్గొండ జిల్లా అన్నెపర్తిలో 1916 జూన్ 10వ తేదీన జన్మించారు. వీరికి ప్రకృతి వైద్యం, హోమియో వైద్య విధానాల్లో ఉన్న ఆసక్తితో ప్రజలకు వైద్య సేవలందించేవారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలే కాకుండా హిందీ, సంస్కృతం, అరబిక్ భాషల్లో గట్టి పరిచయం గలవారు. రాష్ట్ర ట్రెజరీ విభాగంలో ఉద్యోగరీత్యా వివిధ జిల్లాల్లో పనిచేశారు. వీరికి పుస్తక సేకరణ, కవిత్వం, కథారచన ఆసక్తిగల అంశాలు. సాహిత్యాభిలాషతో కథలు రాశారు, అనువాదాలు చేశారు. సాహితీ సదస్సులకు తరచుగా హాజరయ్యేవారు. వీరి 18వ ఏట కాలభైరవుడు అనే నవల రాశారు. పద్య కావ్యాలు, నాటకాలు, శతకాలు కూడా రాశారు. 1945లో వీరి కథా సంపుటి వెలువడింది. ఉద్యోగ విరమణ చేసిన సుబ్బారావు గారు గురుకుల పాఠశాలలో ఉచిత సేవలందించారు. ఒక దశాబ్ద కాలం నల్లగొండలో ఉచిత హోమియో వైద్య సేవలను అందజేశారు. వీరు తయారు చేసిన దేశ ప్రతిజ్ఞ 1965 జనవరి 26వ తేదీ నుండి దేశమంతటా అమల్లోకి వచ్చింది.

0: దేశమంతటా అధికారికంగా ఉన్న ప్రతిజ్ఞ రచయితగా వీరిని ప్రభుత్వం గుర్తించలేదు. వీరు తన 72 ఏళ్ల వయసులో 1988 ఆగస్టు 13వ తేదీన చిరంజీవి అయ్యారు. అలాగే ఈరోజు టైమ్ అబ్జర్వేషన్ డే ఇన్ జపాన్గా గుర్తించిన రోజు, అంటే సమయ పాలనను మరింత ఖచ్చితంగా అమలు జరపడం కోసం జూన్ 10వ తేదీని సమయ పాలనా దినంగా పరిగణించారు. అలాగే ఈరోజు వాయుసేనకు సంబంధించిన MIG రష్యన్ విమాన నిర్మాణం నాసిక్లో ప్రారంభమైన రోజు, సంవత్సరం 10/6/1966. అలాగే 10/6/1928 సంవత్సరమున దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మరణించిన రోజు. మరి ఇవి ఈరోజు యొక్క ప్రత్యేకత.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
5: ఉంది సార్.
4: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందయా?
5: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
4: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
5: సార్ అకౌంట్ నెంబరా సార, రాసుకో సార్. 1-8-6-7-4-2 ఉండప్పా, వదిలేసు.
4: 50 లక్షల
5: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6-8 సార్.
4: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
5: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
6: ఉండపా,
5: ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
4: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
5: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
6: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
5: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
6: అందుకోసం ఫోన్ చేసింది.
5: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
6: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
5: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
6: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్.
0: ఇంతటితో కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. మరి రేపు ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు కారణాలు, ఈ అంశం గురించి వైద్య నిపుణులు డాక్టర్ యు రాజా సుబ్బారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Dry Series opener in Gambula. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
1: आकाशवाणी से पेश है खबरनामा।
2: आकाशवाणी
3: ఏలూరు జిల్లా సమాచార లేఖ. ఏలూరు జిల్లాలో నేర నియంత్రణ చర్యలు, భూసేకరణపై జేసీ సమీక్ష, పల్స్ పోలియోపై శిక్షణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వసతి గృహ పరిశీలన, రైళ్లలో తనిఖీలు, జిల్లా కలెక్టర్ సమీక్ష తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూజివీడు, పోలవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు ఫేస్ వాష్ అండ్ గో, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల పరిశీలన, ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి NH365BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తం విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం పొందిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్కు అప్పగించాలని సంబంధిత తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో నిర్వహణపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 164,874 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి జీవనానికి ప్రకృతి మూలాధారమని, ప్రకృతి లేకుండా మన ఉనికి అసాధ్యమని, మనకు ప్రాణవాయువును అందించే చెట్లు భూమికి ఆభరణాలని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి నిజమైన సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమేనని అన్నారు. రాష్ట న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం శ్రీలక్ష్మి ఏలూరులోని పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయాల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కనీస సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి వైద్యం, ఇతర అవసరాలకు సహాయకులుగా పారా లీగల్ వాలంటీర్లను నియమిస్తామని, వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసు.

0: చేసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది వ్యాఖ్యాత సునీత. కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. ముఠామేస్త్రి చిత్రం నుండి శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారిల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులండి. మరి వీరందరి కోరిక మేరకు రాజ్ కోటి సంగీత సారథ్యంలో వేటూరి గీతమిది, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా కర్నూలు చిత్తారి వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత మరియు ఎఫ్ఎం రేడియో వింటున్న శ్రోతలందరి కోసం మేము కోరిన పాట వినిపించండి అంటూ కోరుతున్నారండి శ్రోతలు. మరి వీరు కోరిన పాట రాజసింహ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతమిది, రాజకోటి సంగీతం.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత ఎంఎం కిరవాణి సంగీత సారథ్యంలో వేటూరి గీతాన్ని ఆలపించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. చిత్రం అల్లరి ప్రేమికుడు. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్ వారి కుటుంబ సభ్యులు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం అల్లరి ప్రేమికుడు చిత్రం నుంచి ఈ పాట విందాము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత అమ్మ కొడుకు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతమిది. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా

కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు అండి. అలాగే ఇదే పాటను కోరిన శ్రోతలు మహబూబ్నగర్ నుంచి లక్ష్మి, రాము, సుప్రియ, సుధీర్, సాయి, సరస్వతి, రాజ, లీల, వాణి, రవి వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు, వింటున్న శ్రోతలందరి కోరిక మేరకు అమ్మ కొడుకు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858-258-2938-387 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు, కర్నూలు ఫెంబండ్ 102.4 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత గీతం కోరిన శ్రోతలు వచ్చేసి కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరుక కొమరయ్య, కార్తీక్, శేఖర్, లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులు అండి. వీరందరూ కోరిన పాట బ్రహ్మ చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరారు. మరి బప్పిలహరి సంగీత సారథ్యంలో వీరు కోరిన పాటను వినిపిస్తుంది మీ కర్నూలు ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
4: ఉంది సార్.
3: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
4: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
3: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
4: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1-8-6-7-4-20. ఉండప్పా, వదిలేసు.
3: 50 లక్షల
4: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6-8 సార్.
3: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
4: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
5: ఉండపా,
4: ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
3: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
4: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
5: ఈరన్నా, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
4: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
5: అందుకోసం ఫోన్ చేసింది.
4: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
5: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
4: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
5: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
4: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
6: కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులండి. మీరందరూ కొడుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతమిది, చిత్రం రాముడొచ్చాడు.

తొమ్మిది. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్, చిత్రం బృందావనం. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు తెలంగాణ జగిత్యాల జిల్లా విల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత్, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, బాను, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత, మహశ్రీ, డాక్టర్ జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్ వారి కుటుంబ సభ్యులు అండి. మరి వీరందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం బృందావనం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషాల్ ఆలపించిన గీతం.

0: రైచిన అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో, బెరిన పో.
1: అమ్మా బ్యాగే.
2: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి శ్రోతలండి వీరు. సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శిరీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు నువ్వు వస్తానంటే నే వద్దన్న చిత్రం నుంచి పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కొదమసింహం చిత్రం నుంచి వేటూరి సాహిత్యాన్ని ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర సంగీతం అందించిన వారు రాజకోటి. మరి కోరిన శ్రోతలు తెలంగాణ జగిత్యాల జిల్లా నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, అద్వైత్ వారి కుటుంబ సభ్యులు అండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ చిత్రాంజలిలో నదీ తరంగంలా సాగే స్వరమది, గమ్మత్తును పంచే కోయిలలా గాత్రమది. ఆమె పాట పాడితే ప్రకృతి సైతం పులకించాల్సిందే. 60లో కూడా వసంతంలోనూ తన గాత్ర పరిమళంతో శ్రోతలను మురిపించిన గాన మాధుర్యం ఆమెది. ఇంతకు ఆమె ఎవరు అంటే జానకమ్మనా, సుశీలమ్మనా, చిత్రచేచీనా? కాదండి, వీరందరికంటే ముందుగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూసిన కోయిలమ్మ, మన ఆంధ్రుల ఆడబిడ్డ. పీజీ కృష్ణవేణిగా ఉన్న పేరును మార్చుకుని జిక్కీగా ప్రాశస్త్యం పొందిన ఆమె గాత్రాన్ని మరిచిపోగలమా? లేదుగా. గత తరం వారు మరీ మరీ తలుచుకునే పాటలు ఆమె గానంలో ఎన్నో ప్రాణం పోసుకున్నాయి. ఆ మధుర గీతాలు వినాలంటే అది ఆకాశవాణిలోనే వినాలి. అప్పుడే ఆ గాన మధురిమ శ్రోతలను చాంగు చాంగురే అంటూ మత్తెక్కిస్తుంది. ఇలా

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలిగా 3 దశాబ్దాల పాటు 10,000కు పైగా పాటలు పాడిన జిక్కి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించారు. ఏ సంగీత శిక్షణ లేకపోయినా వినికిడి జ్ఞానంతోనే పాఠం నేర్చుకున్నారు జిక్కి. అయితే మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గాయనిగా ఆమె ప్రయాణం ఎలా మొదలైందో తెలుసా? వారి తండ్రి గారు స్టూడియోస్లో పరిశ్రమలో చిన్నా చితక పనులు చేస్తూ ఉంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా ఇలా తిరుగుతూ అల్లరల్లరిగా తిరుగుతూ ఉండేదట. అలా తిరుగుతున్నప్పుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం గారు 1943లో నిర్మించిన పంతులమ్మ చిత్రంలో చిన్న వేషంతో పాటు పాట పాడే అవకాశాన్ని కల్పించారంట. ఇక అప్పటి నుండి జిక్కి గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

అలా గాయనీగా సాగుతున్న జిక్కి సంగీత దర్శకుడైనటువంటి ఏఎం రాజాను వివాహం చేసుకుని ఆరుగురి సంతానానికి జన్మనిచ్చింది. మరి 60 ఏళ్ళు దాటాక కూడా ఆమె సినిమాల్లో పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించిన వైనం మనకు తెలిసినదే. అది విదితమే. అదేంటో మరి ఈ పాట ద్వారా ఆమె గొంతులోని శ్రావ్యతను 60 ఏళ్ల వయసులో ఎలా ఉందో విందాం.

గాయని జిక్కి మామగారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవరాజు నాయుడు గారు. వారి సారథ్యంలోనే సంగీతంపై శిక్షణ లేకపోయినప్పటికీ పాటపై మక్కువను పెంచుకొని పాట

పాడే విధానాన్ని నేర్చుకుంది జిక్కి. జిక్కి 1943లో విడుదలైన పంతులమ్మ చిత్రంలో బాలనటిగా మరియు గాయనిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1948లో అంటే ప్రారంభించిన ప్రస్థానంలో 5 ఏళ్లలోనే జ్ఞాన సౌందరి అనే తమిళ సినిమాతో పూర్తిస్థాయి గాయనీగా మారారు జిక్కి. పాటకు తగినట్లుగా భావోద్వేగాలు పలికించడంలో జిక్కి ప్రత్యేక ప్రతిభను కనపరిచేవారు. అందుకే నేటి తరం వారు కూడా ఆమె గాత్రాన్ని, ఆమె గానాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా శృంగారభరితమైన పాటలు, ఉత్సాహకరమైన డాన్స్, విషాద గీతాలు ఇలా సునాయాసంగా ఏ స్థాయిలోనైనా ఏ సందర్భంలోనైనా పాడగలిగే సత్తా ఆమె గొంతుది.

జిక్కీ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఏఎం రాజా అంటే అయ్యంగార్ మలయ రాజాను వివాహం చేసుకున్న తర్వాత ఎన్నో మధురమైన యుగల గీతాలను వారిరువురూ కలిసి ఆలపించారు. మద్రాస్ తెలుగు ద్వారా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి పురస్కారాన్ని పొందారు. పాతాల భైరవి, మాయాబజార్ లాంటి లెజెండరీ ఫిలిమ్స్లో తెలుగు చిత్రాలలో ఆమె పాడారు. శృంగారభరితమైన పాటలు, ఉత్సాహకరమైన పాటలను, విషాద గీతాలను కూడా సునాయాసంగా పాడగలిగే స్వరం ఆమెది.

నాటి తరాన్ని మురిపించిన పాటలు, నాటి తరం గాయనీ గాయకుల మాధుర్య స్వరాల్లోంచి జాలువారిన ఆణిముత్యాల్లాంటి గీతాలు వింటూ ఉంటే మనస్సు మలయ సమీరాన్ని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి లెజెండరీ సింగర్స్లో జిక్కి ఒకరు. లేత ముంజలాంటి శృతిమెత్తని స్వరం వారు నేడు మన మధ్య లేకపోయినా ఆ స్వరం ఎప్పటికీ సజీవం. అందుకే నిరంతరం ఆమె పాటలను వినిపిస్తుంది ఆకాశవాణి కేంద్రం.

గాయని జిక్కి స్వర మాధుర్యంలోంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలను విన్నారు ఇవాల్టి చిత్రాంజలి కార్యక్రమంలో. ఇంతటితో చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని

0: అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాదినేని యామిని శర్మ గారు.
1: నమస్కారం అండి.
0: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
1: నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
0: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
1: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్ 2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్2 టైర్ 3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం కదా, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్ కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏది సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయి అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్తో సహా, మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
0: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
1: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటి ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా అంటే ఒకసారి వెళ్ళి చూపించుకొని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో

0: ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా. సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్, ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి, పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి, అలాంటివి, రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్, ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము. ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్ గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్ లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ, వైద్య చికిత్స కానీ, మందులు కానీ, ఆహారం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది అన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందడానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందడానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు, లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు, అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది. జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్ లో కూడా చేయించుకోవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకలు కనో, ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్ లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800115565 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి, అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు, లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి కూడా ఉండాలి. ఇంటి అడ్రస్, ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి స్టాండర్డ్ గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి చేసుకోవచ్చు అనమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట.

0: ఈ పథకం కింద ఆడవాళ్లు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లు దీని ద్వారా లబ్ది పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
1: చాలా హెల్ప్ఫుల్,
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకి ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య

0: దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకి ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని కూడా చాలా పెంచారు. గతంతో పోల్చుకుంటే 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయం అందించడం అనేది. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిందంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయి, అంటే కంటి శుక్లం గాని లేదంటే ప్రసూతి, నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయి అంటే, ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1990కి పైగా అన్ని రకాలుగా మిగతావన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిందేనంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసిపెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
2: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వ్యాఖ్యాత కేరాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ముద్దుల మావయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయేషా వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రావణ అతిథి కార్యక్రమంలో తర్వాత పాట విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు అడవి రాముడు చిత్రానికి సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పెడన వీరభద్రపురం శ్రోతలు వీర కనకారావు, పార్వతి వీరి కోరిక మేరకు సమరసింహారెడ్డి చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. సంగీతం మణిశర్మ.

ఎద్దు మైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరి కోరిక మేరకు చైతన్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు ముద్దుల మేనల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చంటి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. కోరిన శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం గ్రామం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకుత్తూరు శ్రోతలు, రవికుమార్ కోరిక మేరకు లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు. దాసరి నారాయణరావు రచన.

0: తెలుగు సాహితీ మణిదీపాలు
1: విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.
3: రే నందు, మెల్లకు పాలు ప్యాకెట్ తీసుకురా.
4: సరేమా.
3: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
4: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
3: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
5: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య

భరద్వాజ్ పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని గొప్ప సంపద యోగాని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుని సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాందను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కు విశాఖ జిల్లా యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు సర్వే జరుగుతుంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. కొత్త ఓటర్లుగా చేరడానికి ఫామ్ 6లను సమర్పించవచ్చు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని టీటీడీపీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో నిన్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైస్ దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన యోగాసనాలు చేసి ప్రజలకు స్పూర్తినిచ్చారు. భూమి యాజమాన్య హక్కులకు టైటిల్కు సంబంధించిన వివాదాలు ఉన్నాయనే కారణంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి వివాదాలను పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి కీలక తీర్పు వెలువరించారు. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 5వ సీజన్ ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి వేడుకలు లేకుండా టోర్నమెంట్ను నిరాడంబరంగా మొదలుపెట్టగా శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్పై ఘన విజయం సాధించింది. తిరిగి 12 గంటలకు వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్తో మళ్లీ కలుద్దాం.

0: विविध भारती एफएम 101.3
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:05 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో, మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో మనమైతే ఈ రోజంతా సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇక ఫస్ట్ అయితే ఇవాళ డే స్పెషాలిటీస్ కూడా కొన్ని ఉన్నాయండి. ఈ రోజు కొంతమంది సెలబ్రిటీస్ పుట్టినరోజులు కూడా ఉన్నాయి. మరి ఫస్ట్ తెలుసుకుందాం మన బాలకృష్ణ గారి పుట్టినరోజు అన్నమాట ఇవాళ. మరి అందరికీ తెలుసు మన బాలయ్య బాబు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతగానో అందరికీ ఇష్టమైన సినిమాలు, ఎన్నో సినిమాలు ఉన్నాయి మరి బాలకృష్ణ గారివి. మనకు తెలుసు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మంచి సినిమా అంటే ఆదిత్య 369. ఇప్పటికీ అసలు ఎవరైనా మర్చిపోతారా అండి? ఎంతో ఇంట్రెస్టింగ్ గా చాలా ఈగర్ గా చూస్తూ ఉంటాం అనమాట, ఎక్సైట్మెంట్ తో

చూస్తూ ఉంటాం. అండ్ అలాంటి ఒక టైం మిషన్ మన విజయవాడ కూడా పెట్టడం జరిగింది, మీకు కూడా వినే ఉంటారు, న్యూస్ లో చూసుంటారు. సో ఒక 2 డేస్ ఎగ్జిబిషన్ లాగా అనమాట, సో ట్రెండ్ సెట్ మాల్ దగ్గర. ఎనీహౌ, మరిన్ని అప్డేట్స్, మన బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి, కొన్ని సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: Cacci!
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ గారు. మరి ఇదే రోజున 1960లో జూన్ 10వ తేదీన జన్మించారనమాట. మనందరికీ తెలుసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన పాత్రలు, ఆయనకు ఒక ప్రత్యేకమైన ధోరణిని ఏర్పరచుకున్నారనమాట ఈ ఇండస్ట్రీలో అని చెప్పచ్చు. దాదాపుగా 50 ఏళ్లకు పైగా సినిమాల్లో నటుడిగా కొనసాగారు. అందుకుగాను ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గోల్డ్ ఎడిషన్ లో స్థానం కూడా దక్కిందనమాట లాస్ట్ ఇయర్. సో 2025 ఆగస్టు 30న ఈ ఘనత దక్కించుకున్నారు. అలాగే మన భారత ప్రభుత్వం కూడా దేశంలోనే అత్యున్నత 3వ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో కూడా మన బాలకృష్ణ గారిని సత్కరించడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ సూపర్బ్ కదా. మరి ఇంకా చాలా మంచి కెరీర్, అంటే ఆయన కెరీర్లో సినిమాలు అటు చదువుతో పాటుగా సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ అందరినీ అలరిస్తూ వచ్చారనమాట. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మీ అందరి కోసం. చెన్నకేశవరెడ్డి సినిమా నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశాం కదా, అఖండ సినిమా అలాగే మహారథి సినిమా నుంచి నిజంగా సూపర్ సాంగ్స్ అండి. ఇక మనందరికీ బాగా తెలుసు, ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో ఆయనకు ఆయనే సాటి మన బాలకృష్ణ గారు. అటు పౌరాణికాల్లో కానివ్వండి, జానపదాల్లో కానివ్వండి, సాంఘిక చిత్రాలలో కూడా ఎనీ టైం ఎనీ మూవీ చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. అందరినీ ఎంటర్టైన్ చేసే చేయడానికి ఆల్వేస్ బిజీగా ఉంటారనమాట సినిమాలతో. సో ఎప్పుడెప్పుడు సినిమాలు కంప్లీట్ చేద్దాం, ప్రేక్షకుల ముందుకి కొత్త పాత్రలతో ముందుకు రావాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు, మనల్ని అందరినీ అలరిస్తూనే ఉంటారు. మన అందరి

ஆர்த்தி எஃப்எம் 101.3. விண்டனரு விவித் பாரதி எஃப்எம் 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే తేజు. 11:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మన బాలకృష్ణ గారి రికార్డ్స్ గురించి మాట్లాడదామా? సో 1987 బాలకృష్ణ గారు నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి తెలుసా, అవన్నీ కూడా సూపర్ హిట్ అవ్వడం ఇంకొక స్పెషల్ రికార్డ్ అనమాట. అందులో ఒక 3 సినిమాలకు మాత్రం, అలాగే ఆయన నటించిన కొన్ని సినిమాల్లో ఒకేసారి 3 సినిమాలకి నంది అవార్డ్స్ అందుకున్నారు, అలాగే ఒక 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఇక నంది అవార్డ్స్ అందుకున్న ఫిల్మ్స్ ఏంటి, నరసింహనాయుడు, సింహ, అలాగే లెజెండ్ అనమాట. ఇక అలాగే 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకోవడంతో పాటుగా మొత్తం కూడా ఆయన నటించిన 71 సినిమాలలో 100 రోజులకు పైగా ఈ లెజెండ్ ఫిల్మ్ అయితే 1000కి పైగా రోజులు ఈ థియేటర్స్ లో ఆ సినిమా ప్రదర్శించడం అవ్వడం ఒక రికార్డ్ అనమాట. సో చాలా సినిమాలు, 71 సినిమాలు 100 రోజులకు పైగా ప్రదర్శించారు, అలాగే లెజెండ్ ఫిల్మ్ అయితే మాత్రం

ప్రత్యేకంగా 1000 డేస్ అయితే థియేటర్స్ లో ఆడడం జరిగింది. అంతటి ఘనత ఉందన్నమాట మన బాలకృష్ణ గారికి. అలాగే దర్శకుడిగా కూడా ఆయన నర్తనశాల సినిమాని రూపొందించాలనుకున్నారు. అప్పట్లో మనం విన్నాం నర్తనశాల సినిమా చేయబోతున్నారు త్వరలో అని అలా, కానీ అనుకోకుండా ఆ ఫిల్మ్ కాస్త ఆగిపోయింది. కానీ ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే అది చేయాలనే డ్రీమ్ అయితే మన బాలకృష్ణ గారికి ఉందన్నమాట. అలాగే బాలకృష్ణ గారిలో ఒక రచయిత కూడా ఉన్నారు తెలుసా, ఆదిత్య 369 కి సీక్వెల్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఒక స్టోరీని కూడా ఆయన ఊహించుకున్నారంట. సో స్టోరీని ఊహించుకున్నారు, ఆ కథ కూడా ఆయన ఆల్మోస్ట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే పేరుతో ఒక స్టోరీని ఆయన రెడీ చేశారు అని కూడా చెప్తున్నారు. మరి ఇది కాస్త పట్టాలెక్కేస్తే మనం త్వరలో ఆదిత్య 369 కి సీక్వెల్ ఖచ్చితంగా చూసి తీరచ్చు అనమాట. ఎనీహౌ మళ్ళీ ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ ఫిలిమ్స్ తో మంచి మంచి క్యారెక్టర్స్ తో మన ముందుకి వస్తూ ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని, ఇలానే అందరినీ అలరిస్తూ ఉండాలని మనం కూడా విషస్ చెప్తూ మరి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను బాలకృష్ణ గారి పాట. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:39 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మన ఈ రోజు ఈవివి సత్యనారాయణ గారి జయంతి. మరి ఈవివి గారు అని చెప్పగానే ఫస్ట్ అసలు కామెడీ గుర్తొస్తుంది కదా, కామెడీ కింగ్ అని అనొచ్చు. ఎందుకంటే ఈయన జంధ్యాల గారి శిష్యులు అనమాట. సో కింగ్ ఆఫ్ కామెడీగా మనకి ఎంతో మంచి మంచి సినిమాలు అందిస్తూ మంచి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను అందించారు మన ఈవివి సత్యనారాయణ గారు. మరి ఆయన పేరు వింటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన కామెడీనే కదా. మరి తెలుగు సినిమా కామెడీని కొత్త యాంగిల్లో చూపించిన వారిలో మన జంధ్యాల గారి తర్వాత ప్లేస్ ఈవివి గారికి దక్కుతుందని చెప్పొచ్చు. అలాగే కామెడీ మాత్రమే కాకుండా ఆమె లాంటి ఒక సీరియస్ మూవీతో కూడా కన్నీళ్లు పెట్టించారు ఈవివి గారు. మరి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని ఆణిముత్యాలు అయితే చాలా ఉన్నాయండి, చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే చాలా మంది హీరోయిన్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, జమ్మలకడి పంబ మరి ఈ సినిమా ఒరిజినల్ గా పేరు జమ్మలకడి పంబ కాకుండా రివర్స్ గేర్ అనే టైటిల్తో ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. కానీ అది కాస్త నెగిటివ్ సౌండ్ లో ఉంది, బాగాలేదు అని చెప్పేసి ఈ జమ్మలకడి పంబ అనే పేరుని మార్చడం జరిగిందనమాట. సో ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఊహించని విధంగా సూపర్ హిట్ అయిపోయింది. అండ్ తెలుసు కదా చాలా మంది ఆర్టిస్టులు ఆయనతో వర్క్ చేయడం ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద హీరోస్ కూడా. ఇంకా కొంతమంది కెరీర్ లో చూసుకుంటే మన శోభన్ బాబు గారు ఏవండి ఆవిడొచ్చింది, ఈ మూవీ శోభన్ బాబు గారి లాస్ట్ హిట్ మూవీ అనమాట, ఈవివి గారితోనే తీయడం జరిగింది. అలాగే హలో బ్రదర్ సినిమా 1992 వచ్చిందనమాట ఈ హలో బ్రదర్ సినిమా. అది ఆల్రెడీ జాకీ చాన్ గారి మూవీకి రిలేటెడ్ గా తీసుకుని ఈ సినిమాని మన తెలుగులో ఆయన చేయడం జరిగిందనమాట హలో బ్రదర్. సో హిందీలో కూడా సల్మాన్ ఖాన్ జుడ్వా అనే సినిమాతో తీశారనమాట. సో సేమ్ మూవీని జుడ్వా అనితో సినిమా హిందీలో వచ్చింది. అలాగే అలీబాబా అరడజన్ దొంగలు. ఇక మన రాజేంద్ర ప్రసాద్ గారితో ఈవివి సినిమాలు గారు ఈవివి గారి సినిమాలు అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ అన్ని కూడా. అలాగే వెంకటేష్ గారితో అబ్బాయి గారు సినిమా, అదైతే అసలు ఊహించని విధంగా అది 11 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆ స్టోరీ బేస్ ని అంటే అందులో వచ్చిన స్టోరీని బట్టి దాని తర్వాత ఒక 11 సినిమాలు రిలీజ్ అయినమాట. సో అలా ఎంతో మంది ఆర్టిస్టులతో ఆయన నటిస్తూ అంటే సినిమాలు తీస్తూ

0: ఎన్నో మంచి అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ కూడా మొదలయ్యాయి. ఈవీవి గారి సినిమాలు అంటేనే అసలు చాలా మందికి చాలా ఇష్టమైన సినిమాలు అనమాట. సో ఇక మీ అందరి కోసం అయితే హలో బ్రదర్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నానండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಶಾಂತಿ. ಚಿತ್ರ ಪರಿಶ್ರಮಲು ತೀವ್ರ ವಿಷಾದ ನೆಲಕೊಂದಿ. ಪ್ರಮುಖ ತಮಿಳು ದರ್ಶಕುಡು భారతీ రాజా కన్నమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో కన్నమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 5 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీ రాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పదంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో 4399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని ఒక చారిత్రక మైలురాయిని అందుకుని ప్రత్యేక రికార్డును నెలకొల్పిన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డీఆర్డీఏ ఉద్యోగులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను, శారీరక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పథక సంచాలకులు ఎం కిరణ్ కుమార్ అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో మరో వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. ఎయిమ్స్ మంగళగిరి ఆవరణలోని ఆయుష్ వైద్య విభాగాన్ని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీకి చేరుకోవడానికి ముందే ఇమ్మిగ్రేషన్ బ్యాగేజీలను పూర్తి చేసుకుని అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు వారణాసి ఇప్పుడు వీలు కల్పిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భారతదేశపు హబ్ అండ్ స్పోక్ విమానయాన దార్శనికత వారణాసితోనే ప్రారంభమవుతుందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. తిరిగి ఒంటి గంటకు ప్రసారమయ్యే వివిధ భారతీయ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మళ్లీ కలుద్దాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా మదేసిలోన సర్ఫింగ్ చేస్తోంది.
1: రోమియోనా మెనీ క్యారీ మదలీ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ కారుణ్య వాయిస్ లో వినేసాం కదా. మరి 12:10 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక సిడ్నీ నగరం సాంగ్ అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆ నగరం కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా అందంగా. అండ్ జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ సిడ్నీలో ఒక ఫెస్టివల్ అయితే జరుగుతోంది తెలుసా, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్ అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ మే లాస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తారు ఈ ఫెస్టివల్ ని. అలాగే జూన్ సెకండ్ వీక్ వరకు దాదాపుగా 3 వారాల పాటు ఈ ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారనమాట అక్కడ ప్రతి సంవత్సరం. మరి అలాగే ఈ సంవత్సరంకి వచ్చేస్తే May 22 స్టార్ట్ చేశారు ఈ వివిడ్ సిడ్నీ ఫెస్టివల్ ని. ఇక June 13 తో ముగుస్తుందన్నమాట. అయితే ఈ ఫెస్టివల్లో ఏం చేస్తారు, జనరల్ గానే సిడ్నీ నగరం చాలా అందంగా ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులందరూ ఎక్కువగా ఈ సిడ్నీ నగరానికి ఈ ఫెస్టివల్ టైంలో విజిట్ చేస్తూ

ఉంటారు. ఇక స్పెషల్ గా ఈ ఫెస్టివల్ టైంలో అయితే రికార్డు స్థాయిలో వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, ప్రతి ప్లేస్ కూడా చీకటి పడగానే విద్యుత్ వెలుగులతో అలా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే సిటీ అంతా కలర్ఫుల్ లైటింగ్స్ తో డెకరేట్ చేస్తూ ఉంటారు, అంటే డెకరేట్ చేసి ఉంటారు ఈ 3 వీక్స్ పాటు. ఈ ఫెస్టివల్లో భాగంగా చాలా ఎనర్జెటిక్ గా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారులతో, సంగీత విద్వాంసులతో ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగే వాటర్ పైన విజువల్ ఎఫెక్ట్స్ అనేవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి ఈ సిడ్నీ ఫెస్టివల్లో. సో అలా

వివిడ్ సిడ్నీ ఫెస్టివల్ సిడ్నీలో ప్రెజెంట్ జరుగుతోందన్నమాట. అది మ్యాటర్. ఇక నెక్స్ట్ మీకోసం గణేష్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, రామ్ పోతినేని సినిమా నుంచి. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: అంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం.

0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కౌల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ గంగోత్రి సినిమా నుంచి అయితే వినేశాం కదా. అయితే ఇక 12:23 అయిపోయింది క్లాక్ టాక్ టైం చూస్తే మాత్రం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. అండ్ లాస్ట్ ఇయర్ నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో శనిసింగనాపూర్ విజిట్ చేయడం, శనిసింగనాపూర్ ఊరు చూస్తే నిజంగా అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎవరికి ఇళ్లకి తలుపులు ఉండవు, అందరూ చాలా సేఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఏం జరగదు మాకు, ఇక్కడ దొంగతనాలే జరగవు, అందరం నిజాయితీగా ఉంటాము అని ఆ ఫీలింగ్తోనే ఉంటారనమాట. అంటే ఏదన్నా దొంగతనం జరిగినా శనిదేవుడు ఊరుకోడు అని ఇట్లా ఈ నమ్మకంతో ఇప్పటికీ చాలా మంది హౌసెస్కి అక్కడ మెయిన్ డోర్స్ అయితే ఉండవన్నమాట. అలా కర్టన్స్ వేసుకుంటారు, వదిలేస్తారు, నైట్ టైం కూడా అలా డోర్స్ లేకుండానే ఉంటారు, నిద్రపోతారు, ఆరు బయట నిద్రపోతూ ఉంటారు, ఎక్కడ దొంగతనాలు జరగవు అని అంటూ ఉంటారు కదా. సో కొంచెం ఇంచుమించుగా ఇలాంటిదే ఇంకొక ప్లేస్ కూడా నేను చదివానండి రీసెంట్గా, నాగాలాండ్ రాజధాని కోహిమా ఉంది కదా, సో ఈ కోహిమా కూడా అక్కడ కూడా ఒక చిన్న గ్రామం ఉందన్నమాట. కోహిమాకి పశ్చిమాన ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కొనోమా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా, అక్కడ అసలు ఎవ్వరు కూడా అబద్దాలే ఆడరంట, ఎవరు కూడా దొంగతనం కూడా చేయరు, అండ్ అలాగే ఎవరి ఇళ్లకు కూడా తాళాలు వేయరంట. అలాగే షాప్స్లో కూడా చూస్తే ఎక్కడ కూడా తాళాలే ఉండవంట. సో షాప్స్ మెయిన్గా మనం చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాం, షాప్స్కి లాక్ వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా జనరల్గా, కానీ అక్కడ మాత్రం అలా ఉండదు. ఏ షాప్లో చూసినా సరే వాళ్ళ డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఇంకా అలానే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఆ కొనోమా గ్రామం కనుక వెళ్తే కనుక చూడొచ్చు. సో మొత్తం మీద ఆ గ్రామంలో టోటల్గా ఒక 154 ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్తున్నారు. సూపర్ కదా, అసలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు కొన్ని నిబంధనలు అయితే పెట్టుకుంటారనమాట ఆ గ్రామంలో వాళ్ళు, ఎవరైనా సరే ఆ నిబంధనలు దాటి ప్రవర్తించారా ఇంకా అంతే, వాళ్ళ పని దైవం చూసుకుంటుంది అని ఫీల్ అయిపోతారు. దాంతో వాళ్ళకి కఠినమైన శిక్షలు దైవమే ఇస్తారు అని ఆ గట్టి నమ్మకంతో వాళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పరు, మోసాలు చేయరు, దొంగతనాలు చేయరు, అలాగే ఇలా వాళ్ళ దుకాణాలకి కూడా కనీసం లాక్స్ అనేవి వేసుకోకుండా అలా జాగ్రత్తగా బతుకుతున్నారు. సో ఒక నమ్మకమే వాళ్ళని బ్రతికిస్తుందని చెప్పచ్చు. ఇంట్రెస్టింగ్ కదా. సో ఇలా ఈ నిజాయితీ గల గ్రామంగా పేరు సంపాదించుకుందనమాట ఈ నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఉన్న ఈ కొనోమా గ్రామం. దేశంలోనే నిజాయితీ గల గ్రామం అనేది ఏది అంటే ఈ కొనోమా. సూపర్బ్ కదా. సో అది విషయం అయితే. నెక్స్ట్ మీకోసం మీకు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తాను. ఇక 12:25 అయిపోయింది. ఇక 5 మినిట్స్లో మనమైతే ఒక వార్తలు, తెలుగులో వార్తలు కూడా వింటామన్నమాట 12:30 ఎగ్జాక్ట్లీ. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
6: 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటూ ఉన్నారు. మరలా ఈ కార్యక్రమం కొనసాగింపు 12:40 వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ

0: ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్బాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నవీన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జో ఉన్నోనే కై కీర్తిమాన్ బనాయే వే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా హై, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా హై. ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే, మై మాన్తా హూ కీ 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే జో హమారా యువా థా, ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీజీని లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా, దేశ సేవా మే జిన్హోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా, ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై, దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయి సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుచ్ లోగోనే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కీ కోషిష్ కీ హై, ఏక్దమ్ హమ్నే ఉస్పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నీ హై, నా సీఎన్జీ కీ కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. ग्रामीण अभिवृद्धि ने वेगवंत

చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. పర్యాటకులకు ప్రపంచ వ్యాప్తంగా ఆహ్లాద

ప్రధానంగా అందించే ఐలాండ్స్ అయితే చాలానే ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా తినగలిగే ఐలాండ్ గురించి విన్నారా? అంటే అక్కడ కూరలకు రుచి రావడం కోసం జనరల్గా మనం మసాలాలు వాడుతూ ఉంటాం కదా. అయితే ఈ ఇరాన్ పరిధిలోని హర్ముజ్ ఐలాండ్లోని ప్రజలు మాత్రం మట్టిని కూరల్లో ఉపయోగిస్తారు తెలుసా. అండ్ ఎందుకంటే అక్కడ ఐలాండ్లో దొరికే మట్టిలో ఐరన్తో పాటుగా 70 ఖనిజాలు ఉంటాయంట. ఆ మట్టిని గెలాక్ అని పిలుస్తారు. అగ్నిపర్వత శిలల నుండి పుట్టుకొచ్చిన హేమటైట్ అనే ఒక ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది ఏర్పడింది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మరి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుందన్నమాట ఈ ఐలాండ్ అంతా కూడా. కాబట్టి దీన్ని రెయిన్బో ఐలాండ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ దొరికే ఈ ఎర్రమట్టిని వంటల్లో ఉపయోగిస్తారు, అలాగే బ్రెడ్లో కూడా సాస్ లాగా వాడతారనమాట, అలాగే కాస్మెటిక్స్ లో కూడా ఇంకా యూజ్ చేస్తారు, డిజైనింగ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక మట్టిని వివిధ రకాలుగా వాడుతున్నారు. సో కాస్మెటిక్స్ అలాగే సాస్ లాగా ఇంకా వంటల్లో సూపర్ కదా. అసలు ఒక మట్టిని జనరల్గా ఏదో సామెతలాగా మనం అనుకుంటూ ఉంటాం, మట్టి తింటావా ఏంటి చిచి అని. కానీ నిజంగానే అక్కడ కొంత జనాలు మట్టినే తినేస్తున్నారు, అది విషయం. నెక్స్ట్ మీ అందరి కోసం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కేకే పాడిన పాట వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: రే నందు, వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనపడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈరోజు జరిగిన 63, 64, 65, 66, 67, 68వ స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఈరోజు ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసం పెంపొందించాయని ఆయన ఎక్స్వేదికగా తెలిపారు. 12 పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అజేయ శక్తిగా సగర్వంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా ఎన్నికై దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ నిలవడం చరిత్రాత్మకమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరైన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శైలజ ఒక ప్రకటనలో సూచించారు. ఈ పథకం గడువు సెప్టెంబర్30తో ముగియనున్నందున నిర్మాణ దశల్లో ఉన్న గృహాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడువు అనంతరం పూర్తి కాని ఇళ్లకు మిగిలిన బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యశాలలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచభూతాల సంగమ

ప్రాంతం పాకల సముద్ర తీరంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం యోగాంధ్రకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 1 గంట 4 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను ఇక ధీరా ప్రోగ్రాం గురించి మాట్లాడబోతున్నాను. మే 26, 2014 మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పదవిలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ రోజుతో వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇలా ఎక్కువ రోజులు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఈ రికార్డ్ జవహర్లాల్ నెహ్రూ గారికి మాత్రమే ఉంది. అయితే మే 13, 1952 నుంచి మే 27, 1964 వరకు కూడా వరుసగా 4398 రోజులు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ రికార్డ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేశారన్నమాట. సో ఈ 12 సంవత్సరాలలో మన దేశంలో ఎన్నో చేంజెస్ వచ్చాయి, తెలుసు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎన్నో ఉపయోగకరమైన స్కీమ్స్ కానివ్వండి, యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు మన పీఎం గారు. మరి మెయిన్ గా ఈ రోజు మనం ధీరాలో మన భారత ప్రభుత్వం మహిళల సాధికారత కోసం చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి, ఈ 12 ఏళ్లలో వచ్చిన మార్పుల గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఇవాల్టి మన ధీరా ప్రోగ్రామ్ లో. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ గళ్ళీ కుర్రాళ్ళు సినిమా నుంచి వినసం కదా. 1 గంట 11 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఒక దేశం అభివృద్ది మహిళల అభివృద్దిపైనే ఆధారపడి ఉంటుంది. మహిళలు విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా, అలాగే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉంటే ఆ కుటుంబం, సమాజం, అలాగే దేశం కూడా అభివృద్ది చెందుతాయి. మరి ఈ 12 ఏళ్లలో మన సెంట్రల్ గవర్నమెంట్ మహిళల సంక్షేమం, భద్రత, విద్య, ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేసింది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే వచ్చిన ఒక స్కీమ్, అంటే ఒక ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. 2015లో స్టార్ట్ చేశారన్నమాట. ఇది లింగ వివక్షను తగ్గించడం, బాలికల విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే మెయిన్ గా.

దీని ప్రధాన లక్ష్యం. ఆడపిల్లలని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అనే ఒక నినాదంతో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇది ఎంతగానో సక్సెస్ఫుల్ గా రన్ అయింది. మరి అలాగే బాలికల ఉన్నత విద్య కోసం, వారి భవిష్యత్ అవసరాల కోసం పేరెంట్స్ కొంత మనీని కనుక సేవ్ చేస్తే గర్ల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ అవుతుంది. మరి ఆ స్కీమే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనమాట. ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయిందనమాట. సో ఇప్పటికీ ప్రతి ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ స్కీమ్ లో కనుక నమోదు చేస్తే వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం

అన్నమాట. ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయిందన్నమాట. సో ఇప్పటికీ ప్రతి ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ స్కీమ్ లో కనుక నమోదు చేస్తే వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం ఆ మనీ యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ గర్భిణీ స్త్రీల కోసం కానివ్వండి, బాలింతల ఆరోగ్యం కోసం కూడా ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా లక్షలాది మంది ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం కూడా కలిగింది. ఇలా ఇలాంటి మార్పులు ఎన్నో ఎన్నో ఈ 12 ఏళ్లలో చూశాం. అండ్ మరిన్ని విషయాల గురించి, మెయిన్గా మహిళలకు సంబంధించిన ఎలాంటి పథకాల గురించి, ఎలాంటివి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శ్రోతలింతవరకు వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటున్నారు. మరలా ఈ కార్యక్రమం కొనసాగింపు 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వినవచ్చు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వార్తల్లోని వివరాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 విద్యార్థులకు బంగారు పతకాలు, 12,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ,
1: I deem it a privilege and honor to preside over the 63rd to 68th combined annual convocation of Sri Venkateshwara University Tirupati, one of the premier citadels of higher education and research in India since its establishment in 1954. As rightly said, this is second biggest university in our state. Rather, it is a celebration of knowledge, perseverance, discipline, aspirations and achievement.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. మరొకవైపు, వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినందుకుగాను నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది.

0: రాష్టంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ,
1: అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కానీ, అలాగే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మనకు రావడం అనేది ఇది చాలా సుపరిణామం. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్ గా రాయలసీమ ఒక రతనాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది.
0: రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ యోగాలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కడపలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కుటుంబ యోగా కార్యక్రమంలో 1000కి పైగా కుటుంబాలకు చెందిన 4000 మంది పాల్గొని ఆసనాలు వేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ,
2: క్రమబద్ధమైన జీవితం గడపడానికి మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏవైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందిన ఆ గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ, ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలెట్టారు. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8,61,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ, ప్రజల ప్రైవేటు భాగస్వామ్యం, P4 విధానంలో సాలూరును అభివృద్ది చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: ఐ లవ్ సాలూరు వెనక్కి 32 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. దాని ముందు ఒక పార్క్ పెట్టాలని అనుకున్నాం. అదంతా కూడా P4 విధానంలోనే. అలాగే మేము మళ్ళీ గాంధీ పార్క్ కూడా ఒక చక్కగా తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్ తయారు చేయాలని అనుకున్నాం. అది కూడా P4 విధానంలో పెట్టుకుంటున్నాం. మీరు, మేము మొత్తం అందరూ కలిసి మనం సాలూరు నియోజకవర్గాన్ని, అలాగే సాలూరు మున్సిపాలిటీని ముందుగా అభివృద్ధి చేయాలి. మాకు డంపింగ్ యార్డ్ కూడా ఆ ప్రాబ్లం లేకుండా అది కూడా క్లియర్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదరి సోదరి మనులందరూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ,
0: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో

ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోనికి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహెమ్తేమ్ శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్ వైద్య విభాగాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అహెమ్తేమ్ శాంతా సింగ్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య విధానాలతో పాటు సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని, ఇకపై ఆయుష్ విభాగం ద్వారా కూడా మరింత విస్తృతమైన వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కామర్స్, జీఎస్టీ, ట్రేడ్ మార్కులు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అభివృద్ది వ్యూహాలతో పాటు ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఖుషి. విని ఎంజాయ్ చేశారు కదా. మరి 2:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. ఇక సందడి మొదలెట్టేసేద్దాం. మరి ఇవాళ మన సందడి సందరీష్ నేను అడగబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించేసేయాలి అంటే 8662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉంటే చాలండి. క్లారిటీగా మీ పేరు, ఊరు అండ్ ఆన్సర్ కరెక్ట్ గా టైప్ చేసి పంపించేసేయండి. ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇవాళది ఏంటంటే నరపతి అంటే అర్థమేంటి. సో విన్నారు కదా నరపతి అనే పదము అని అడుగుతున్నాను. సో నరపతి అనే వర్డ్ ఒకటి ఉంది, దాని అర్థం ఏంటో తెలిస్తే నాకు మీ ఆన్సర్స్ ని పంపించచ్చు. మీ వాట్సాప్ నంబర్ తెలుసు కదా 8662438144. మరి పంపిస్తూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

సో వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ మమ్మ మహేష్ అయితే వినేశారు. సర్కారు వారి పాట సినిమా నుంచి అనమాట. సో 2 గంటల 36 నిమిషాలు అయిపోయింది క్లాక్ టైం చూస్తే. ఇక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా సందరేస్ నదిలో, నరపతి అంటే అర్థం ఏంటి? సో చాలా ఈజియెస్ట్ ఆన్సర్ అనమాట. చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారో. ఇప్పటికైతే నాకు 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. హాయ్ అండి అంటూ అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పెట్టారు, బట్ ఇంకా ఆన్సర్ రాలేదు. రాజుల నుంచి జయన్న గారు హాయ్ అని మాత్రమే పంపించారు. జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నల్గొండ జిల్లా హనుమకొండ జిల్లా. ఓకే ఆన్సర్ ఎక్కడండి? నమస్తే అందరికీ కూడా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ పంపించారు. స్వాగతం సందరేశ్ నరికే అంటూ స్వాగతం చెప్పేసుకున్నాం, చాలాసేపు అయిపోయింది. ఆన్సర్ కూడా మీరు పంపించాలి మరి, ఇంకా రాలేదు. ఓకే కరెక్ట్ ఆన్సర్తో ఫస్ట్ మెసేజ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారనమాట. సూపర్. అసలు నరపతి అంటే అర్థం ఏంటి అనేది కరెక్ట్గా గెస్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యాకూబ్ బాషా గారు నూజహాన్ కొత్తగూడెం నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బట్ ఆన్సర్ అయితే లేదు. పెడన్న జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి గారు తాడేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, కానీ ఇంకా వివరంగా పంపిస్తే బాగుంటుంది మీ ఆన్సర్ని. తర్వాత మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు, కానీ ఆన్సర్ పెట్టలేదు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుంచి పంపించారు. ఎం కొండరెడ్డి గారు సిద్ధవటం నుంచి పంపించారు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు గారు కాళ్ల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్ అండి.

భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి పంపించారు, ఆన్సర్ అయితే లేదు, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే వచ్చింది. జయం భాషా ఫ్యామిలీ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు, ఆన్సర్ కరెక్ట్ గా. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గాజుల సురేష్ గారు ఫ్రమ్ కైకలూరు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బి రాంబాబు గారు, కమల మానస రచన ఉదయ్, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాన్ దొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కానూర్ నుంచి తాతారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్గా. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఒక సాంగ్ ప్లే చేస్తాను, మరి ఇంకా కొంతమంది టైపింగ్లో ఉన్నారనమాట. సో ఇంకా ఎవరైనా మెసేజ్లు పంపిస్తారేమో, ఆ సాంగ్ తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. నరపతి అంటే అర్థం ఏంటి, ఆన్సర్ ఏంటో పాట తర్వాత విందాం.

0: నీరు సరసలేకనే చూపులు
1: చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా చిక్కుల్లో

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అయితే ఇందాక మీరు విన్నారు అన్నయ్య సినిమా నుంచి సాంగ్ అనమాట. అయితే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. నరపతి అంటే అర్థం ఏంటి అంటే, మిగతా ఇంకా కొన్ని మెసేజ్లు వచ్చాయండి చదువుతాను. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందకాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కరెక్ట్ ఆన్సర్. కృష్ణబాబు గారు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సానియా ఫ్రమ్ చిత్తూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ మెసేజ్, అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగాపురం కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద, తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం మురహరి, యశోద, జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మీ పేరులోనే ఆన్సర్ ఉందైతే. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ రాజు అని చెప్పేసి. సో ఆన్సర్ ఏంటి, రాజు అనమాట. నరపతి అంటే అర్థం నరులను పాలించే వ్యక్తి, ప్రభువు. సో ఆన్సర్ ఏంటి, రాజు. నరపతి అంటే అది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట, అది మ్యాటర్. నెక్స్ట్ అయితే ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను. దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి కదా. మరి క్వశ్చన్ ఏంటంటే,

సో చాలా చాలా సింపుల్ ఆన్సర్ మీకు ఐడియా వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సరిగమలు ఉన్నాయి కదా, సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటి? సో మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఏంటో గెస్ చేసి నాకు పంపించవచ్చు. సో సరిగమ ఈ వర్డ్స్ లో రెండవ అర్థం, రెండవ అక్షరం అర్థం ఏంటి? సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్లు కూడా వచ్చాయండి.

హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు కూడా రాజు అనే ఆన్సర్ పంపించారు. కాదరి వీరేష్ గారు రాజుల మండలం నుంచి పంపించారు. ఫస్ట్ మీరే అండి పంపించింది కూడా. ఓకే దెన్, సో నెక్స్ట్ నేను అడిగిన ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి కూడా సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అలాగే రాజు అనే క్వశ్చన్ మీద ఆన్సర్ విన్నాం కదా. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి నాకు పాట ప్లే చేద్దాం అనిపిస్తోంది. సో ఆ పాట వినేద్దాం. మన భారతంలో అంటూ వస్తోంది. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాని నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట.

0: विविक भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. లిస్నింగ్ టు వివిధ భారతి FM 101.3. బ్యూటిఫుల్ సాంగ్ ఎస్పీ బాలు గారి వాయిస్ లో వినేశాం కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవర్ గ్రీన్ మూవీ నుంచి వినేశాము. ఇక 2:54 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక సందేశ నటిలో మనమున్నాం. సరిగమల్లో రెండవ అక్షరం అర్థం ఏంటి అని అడిగాను కదా, మరి ఆన్సర్ ఏంటి చూద్దాం. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, సో దీని మీద అందరికీ నాలెడ్జ్ ఉన్నట్టుంది, బాగానే కరెక్ట్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎద్దు మైలారం నుంచి మనకి మెసేజ్ వచ్చింది, పేరైతే మెన్షన్ చేయలేదు. తర్వాత షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాళి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పిఆర్ శేఖర్ గారు చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ గాజుల సురేష్ గారు, గాజుల కృష్ణకుమారి ఫ్రమ్ కైకలూరు కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి సుధా గారు కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయి ఫ్రమ్ కూచినపూడి కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద గారు, జానకీరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ తరాలపల్లి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత సంతోష్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ కృష్ణబాబు గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ అనురాధ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు సాగర్ చాందిని అవిరాజ్ శ్రీయాన్స్ రుత్విక కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. యాకూబ్ బాషా గారు నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మురారి మహేష్ బేతంచెల్ల గౌరీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బాల కొండేష్ కొత్త బస్టాండ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్ గా వచ్చిన మెసేజెస్ అన్ని ఇవన్నమాట. సో సరిగమల్లో రెండవ అక్షరానికి అర్థం ఏంటి అంటే, సరిగమల్లో అంటే రీ వస్తుంది కదా, రీ అంటే రిషభం అనమాట. సో రిషభం అని చెప్పేసి మన లిజినెస్ అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఓకే దెన్ నెక్స్ట్ ఇక టైం న్యూస్కి టైం అయిపోయింది కాబట్టి కాసేపట్లో మనం వార్తలు వింటాం. తర్వాత మరిన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను సందేశ నదిలో. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: विविद भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందన్నారు. రాష్టంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత రెండేళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8,61 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనపడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: विविध भारती एफएम 101.3।
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3 o'clock దాటి 7 minutes అయిపోయింది. క్లాక్ లో టైం చూస్తే మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా ఉదిత్ నారాయణ్ వాయిస్ లో. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా ఇవాళ సందర్శన నటిలో నేమ్ 5 ఇండియన్ స్టేట్స్ స్టార్టింగ్ విత్ లెటర్ ఎం. సో ఎం ఫర్ మ్యాంగో. ఓకే, సో ఎం తో స్టార్ట్ అయ్యే 5 ఇండియన్ స్టేట్స్ నేమ్స్ మీరు చెప్పాలి. ఓకేనా? సో మన దేశంలో బోల్డ్ అని స్టేట్స్ ఉన్నాయి, దాంట్లో లెటర్ ఎమ్తో స్టార్ట్ అయ్యే స్టేట్లు చాలానే ఉన్నాయి. మరి వాటిలో ఒక 5 స్టేట్స్ పేర్లు చెప్పండి చాలు నాకు. చూద్దాం మీ జీకే ఎలా పనిచేస్తుంది అనేది. దెన్ చూద్దాం మరి 8662488114 నెంబర్కి మీరు ఆన్సర్స్ పంపించవచ్చు. మన దేశంలో ఉన్న 5 రాష్ట్రాలు ఎం లెటర్తో స్టార్ట్ అయ్యే రాష్ట్రాల పేర్లు మీరు నాకు పంపించాలి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 3:12 క్లాక్ లో టైం చూస్తే ఇక నేను అడిగాను మిమ్మల్ని మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల పేర్లు, అది కూడా ఎం లెటర్ తో స్టార్ట్ అయ్యే రాష్ట్రాల పేర్లు, ఒక 5 నేమ్స్ అయితే చాలు అని చెప్పాను. మరి ఎవరెవరు పంపించారో చూసేద్దామా. చాలా క్లారిటీగా క్లియర్ గా పంపిస్తే నేను చక్కగా చదివి వినిపించేస్తాను మీ ఆన్సర్స్ ని. 1, 2, 3, 4, 5. ఓకే, కరెక్ట్ ఆన్సర్ తో కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. మీరందరూ ఎక్కడా ఏం చూడకుండా చక్కగా గుర్తుపెట్టుకొని మరి పంపించారా, లేకపోతే చూసి చెప్తున్నారా. ఇక నెక్స్ట్ షరీఫ్ గారు గనవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రెండు స్టేట్సే పెట్టారు, ఇంకా మిగతా 3 ఎక్కడా. నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు.

కోదాడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. ఓకే కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటి నుంచి కిషోర్ గారు, లక్ష్మణరావు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటేంటి, 1, 2, 3, 4 స్టేట్స్ పెట్టారు అండ్ మొదలగినవి అంట. అంటే నేను ఫిల్ చేసుకోవాలా నెక్స్ట్ స్టేట్ పేరు. ఓకే 4 అయితే కరెక్ట్గా మెన్షన్ చేశారు మీరు. నెక్స్ట్ కోమల సాయి ఫ్రమ్ కొత్త కూచినపూడి.

గంట అంటే నేను ఫిల్ చేసుకోవాలా నెక్స్ట్ స్టేట్ పేరు. ఓకే, 4 అయితే కరెక్ట్గా మెన్షన్ చేశారు మీరు. నెక్స్ట్ కోమల సాయి ఫ్రమ్ కొత్త కూచినపూడి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సుధా గారు కొత్తగూడ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బేతంచెర్ల నుంచి, గౌరీపేట నుంచి, నంద్యాల గారు నంద్యాల జిల్లా నుంచి అన్నమాట. మురారి మహేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు, 4 స్టేట్స్ అయితే కరెక్ట్గానే మెన్షన్ చేశారు, ఇంకొకటి మిస్ అయ్యారు, 4 అయితే కరెక్టే. నెక్స్ట్ ఆశా గారు కాపుగొంపల్లి గ్రామం ఏటపాక గ్రామం మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. 4 స్టేట్స్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేశారు. శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి పెట్టారనమాట మెసేజ్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, 4 స్టేట్స్ పెట్టారు కరెక్ట్గా, మిగతా ఇంకా ఒక్కటి మిస్ అయ్యారు. నెక్స్ట్ రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు మహారాష్ట్ర, ఓకే ఒక ఆన్సర్ వచ్చేసింది నా నోటి నుంచే. సో మిగతా 4 కూడా కరెక్ట్గానే మెన్షన్ చేశారు మీరు. సులోచన గారు కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పల్దొడ్డి నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస వర్మ గారు, ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, 5 స్టేట్స్. నెక్స్ట్ కందకాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గాజుల సురేష్, గాజుల కృష్ణకుమారి ఫ్రమ్ కైకలూరు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. రెండు స్టేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు మీరు, జాప భూమేశ్వర్ గారు. ఇట్స్ ఓకే, నేను నెక్స్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను కదా విందురు గాని. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సి బెలగల్ కొత్త బస్టాండ్ నుంచి కోమల్ కొండేష్, 3 స్టేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్గా. తర్వాత సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెన్నెల తల్లి రామకార్తిక కర్నూలు ముజఫర్నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జోగులమ్మ గద్వాల్ జిల్లా నుంచి ఆ ఐజ మండలం నుంచి భూమ్ హనుమంతు అండ్ సరిత మెసేజ్ పంపించారు, 2 స్టేట్స్ మాత్రమే పెట్టారు మీరు. గురుస్వామి నాయుడు రొంపిచెల నుంచి పంపించారు, ఓన్లీ 3 స్టేట్స్. తర్వాత కొంకల గ్రామం నుంచి గురు లహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర, కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభరాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి, 3 స్టేట్స్ మెన్షన్ చేశారు, ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయంటూ, ఓకే. నెక్స్ట్ వీర కనకారావు గారు పార్వతి గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సుందరి గారు పెనంబలూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతో స్టార్ట్ అయ్యే 5 రాష్ట్రాల పేర్లు అని అడిగాను కదా. ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి పంపించారు, ఒక 3 స్టేట్స్ అయితే పెట్టారు మీరు కూడా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ ఏంటి, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మహారాష్ట్ర అండ్ మేఘాలయ. సో ఈ 5 ఇండియన్ స్టేట్స్ స్టార్టింగ్ విత్ ద లెటర్ ఎం ఇవన్నమాట.
ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా

వచ్చింది చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మేఘాలయ, మణిపూర్, మహారాష్ట్ర అంటూ త్రీ స్టేట్స్ మెన్షన్ చేశారు. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్ మెసేజ్ పంపించారనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెసేజ్ మీదే ఇంకా. ఓకే దెన్, సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా 3:15 దాటిపోయింది, 3:20 అవుతోంది. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. డైలీ మనం నిద్రలేచిన దగ్గర నుంచి మన చేతుల్లో అలా తిరుగుతూనే ఉంటాయి, మా ఒక చేతి నుంచి ఇంకొక చేతికి మారుతూ ఉంటుంది. సో ఏంటి అది? లేనిదే మనం బ్రతకలేము, అండ్ మనం కష్టపడేది కూడా దానికోసమే, డబ్బులు కదా. సో మనం డైలీ మన చేతుల్లో చూసుకునే ఈ డబ్బులు గురించి నేను మీతో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. డైలీ ఇప్పుడు నోట్స్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100, 200, 500, 2000 రూపీస్ నోట్స్ ఒకప్పుడు లాంటివి కాకుండా తర్వాత మార్పులు జరిగాయి కదా. సో ఒక్కొక్క నోటు మీద ఒక్కొక్క చారిత్రక కట్టడం అయితే ఉంది. సో నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 100 రూపీస్ నోట్, సో 100 రూపీస్ నోటు మీద కనిపించే ఒక చారిత్రక కట్టడం, దాని పేరు ఏంటి, అది ఏ స్టేట్లో ఉంది? సో ఆ చారిత్రక కట్టడం పేరేంటో తెలియాలి, అండ్ అది ఏ స్టేట్లో ఉంది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? సో 100 రూపీస్ నోట్ మీద కనిపించే ఆ ప్లేస్ ఎక్కడ, అండ్ మీరు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఈ క్వశ్చన్ తర్వాత మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా మీకోసం రెడీగా ఉంది, అడుగుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

Ooh!

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 న్యూస్ తవని సినిమా నుంచి. మనీ సాంగ్ అయితే వినేశారు కదా, డబ్బు అంటూ నిజంగా ప్రతి వర్డ్ చాలా ఫ్యాక్ట్ అనమాట ఈ పాటలో విన్నది. ఇక 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక మనం అయితే సందర్శ నదిలో ఉన్నాం కదా. నేనైతే మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, ఒక మనీ రిలేటెడ్, అంటే 100 రూపీస్ నోట్ మీద కనిపించే ఆ చారిత్రక ప్రదేశం ఏంటి. సో మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. నాకైతే చాలా మంది మెసేజ్లు పంపించేశారు, టోటల్ గా 53. బాప్రే, 53 అంటే నేను ఎప్పటికి చదవాలి. సో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సో ఫాస్ట్గా చదివేస్తాను. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అందరూ కరెక్ట్గానే పెట్టారు కాబట్టి సో నేను ఇంకా పేర్లు చదివేస్తాను. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సంతోష్ కుమార్, నిత సంతోషిని, కట్ల సతీష్, సుమలత, భద్రాద్రి కొత్తగూడ నుంచి, షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి, శ్రీనివాస వర్మ నక్కగూడెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ వెంకటగిరి నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ అండ్ సుప్రియ, వెంకటరమణ గారు ఆళ్లపరు నుంచి. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మన్హర్ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, స్వీటీ, తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం ఫ్రమ్ చెన్నై, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఎంఎం నివాస్ గారు ఫ్రమ్ నల్లపాడు గుంటూరు, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, లలిత గారు, మురళి, భాను, కామకూరు, తిరుపతి జిల్లా నుంచి. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా. నేను అడిగింది 100 రూపీస్ నోట్ అయితే ఈయన ఇంకా వివరంగా 10 రూపీ, 20, 50, 200, 500 దగ్గరది కూడా అన్ని పెట్టారనమాట వివరంగా. ఓకే, చాలా కష్టపడ్డారు మొత్తానికి. నెక్స్ట్ సుధా గారు కొత్తగూడెం నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమల, కట్ల రాజేశం అండ్ సరోజిని ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి ఆల్రెడీ చదివాను, మళ్ళీ వచ్చింది ఓకే. గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు, యూసఫ్ ఫ్రమ్ కొల్లిపార, నున్న నుంచి శోభారాణి.

గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మోహన్రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత, కప్పలదొడ్డి నుంచి. నెక్స్ట్ ఆశా గారు కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుంచి. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్, శ్రీమాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మేడ. తిరుపతి నుంచి దేవసేన గారు, గుర్తు రావట్లేదే అయ్యో అంటున్నారు, వేరే ఆన్సర్ ఏదో పెట్టారు కానీ ఓకే నేను చెప్తాను ఆన్సర్ ఏంటో. గాజుల సురేష్ గారు, కృష్ణకుమారి గారు ఫ్రమ్ కైకలూరు. తర్వాత తులసి రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్, ముజఫర్ నగర్ కర్నూలు నుంచి అనమాట, రామకార్తిక, వెన్నెలవల్లి, వీళ్ళందరూ పెట్టారు మెసేజ్. హాయ్ అండి అంటూ అంకయ్య గారు బందరపల్లి నుంచి పెట్టారు, బందరపల్లి నెల్లూరు నుంచి. కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు. పెడన వీరభద్రాపురం నుంచి వీర కనకారావు గారు, పార్వతి గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, సిహెచ్ వేణు గారు ఫ్రమ్ జయంపు గ్రామం. నెక్స్ట్ ఎం ముర్హరి, యశోద, జానకిరాజు ఫ్రమ్ నిజామాబాద్, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్. నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు ఫ్రమ్ తరాలపల్లి, ఎస్వి ప్రకాష్ గారు, చింతామణి గారు ఫ్రమ్ కర్ణాటక, కోటేశ్వర్, ఇంద్రజ, సరస్వతి, ప్రహ్లాద్, అనిమిరెడ్డి, బెలగల్ మండలం బురాందొడ్డి అని చెప్పేసి పెట్టారు కానీ మీ ఊరి పేరు అర్థం కాలేదు. నెక్స్ట్ లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు. తర్వాత సుందరి గారు ఫ్రమ్ పెనమలూరు. వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యచారి, విజయలక్ష్మి. తర్వాత జోగులమ్మ గద్వాల నుంచి భూంపురం నుంచి హనుమంతు గారు, సరిత గారు. తర్వాత నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన ఫ్రమ్ అనంతపురం. కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి, తాడేపల్లి నాగమణి గారు. తర్వాత సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ, మురారి అండ్ మహేష్ ఫ్రమ్ బేతంచెర్ల, గౌరీపేట, నంద్యాల జిల్లా. రామకృష్ణ గారు దేవాంగ సౌత్ మౌపూర్ నుంచి, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇక నెక్స్ట్ మెసేజ్ వెంకటాద్రి భార్గవి అండ్ రవి, జ్యోతి అండ్ హేమంత్ మెసేజ్, ముసలి మడుగు పాలమనేర్ నుంచి అంట. ఓకే సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్, అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేశారు, ఒకళ్ళిద్దరు మాత్రం ఆన్సర్ గుర్తు రావట్లేదని తెలియదని పెట్టారు కానీ సో అందరూ కరెక్ట్గా. ఇంతకీ ఆన్సర్ ఏంటి, 100 రూపీస్ నోట్ మీద ఉన్న ఆ ప్లేస్ రాణికా వావ్, ఇట్ ఈస్ ఇన్ గుజరాత్.

సో 100 రూపీస్ నోట్ మీద కనిపించిన ఆ కట్టడం మనకి అర్థమైపోయింది కదా. సో రాణిక వావ్ అదొక మెట్ల బావి అనమాట. సో ఎప్పుడో కొంతకాలం క్రితం అయితే అది వాన నీటితో, అంటే నీటితో మునిగిపోయి ఉన్నది. తర్వాత పురావస్తు తవ్వకాల్లో అది బయటపడడం, ఇక అది ఒక చారిత్రక ప్రదేశంగా భావించి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దానికి ఒక గౌరవార్థాన్ని అయితే తీసుకొచ్చారు 100 రూపీస్ నోట్ మీద దాన్ని ప్రచురించి. సూపర్ కదా. సో అదనమాట 100 రూపీస్ నోట్ వెనుక ఉన్న హిస్టరీ.

0: నెక్స్ట్ అయితే ఇక 3:32 అయిపోయింది కదా, నెక్స్ట్ మీకోసం ఒక పాట అయితే ప్లే చేస్తాను. దానికంటే ముందు మరి ఈ రోజు ఈబివి సత్యనారాయణ గారి జయంత్ అనమాట. మరి ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయండి. చాలా మంది యాక్టర్స్ కూడా ఆయన ద్వారా పరిచయం అయ్యారు. కింగ్ ఆఫ్ కామెడీగా మనం పిలుస్తాము ఈవివి గారిని. అయితే దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. సో ఈవివి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫిల్మ్స్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్ కదా. మరి ఈవివి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ, సో నాకు కావాల్సింది ఫస్ట్ సక్సెస్ అయిన సినిమా పేరు మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? సో ఈబీవి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలిస్తే 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.

0: నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
1: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
2: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
3: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్వీటి గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.33 40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక ఈవీవీ గారి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ అది ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి ఆన్సర్స్ పంపించారు చాలా మంది, నాకైతే ఇప్పటిదాకా 55 మెసేజెస్ వచ్చాయండి. భార్గవి, రవి, జ్యోతి, హేమంత్ అలాగే వెంకటాద్రి ముసలిం అడుగు పాలమనేర్ చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్, అంతక నేను కన్ఫ్యూజ్ అయిపోకూడదు మళ్ళీ ఆన్సర్. కొంతమంది రెండు మూడు ఆన్సర్స్ కూడా పెట్టారు, ఆప్షన్స్ నాకే ఇచ్చారనమాట. తర్వాత కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజులీ మండలం నుంచి పంపించారు. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనధర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ కాదు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అయితే కాదండి. ఇట్స్ ఓకే, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను ఇక నెక్స్ట్. తర్వాత రెండు సినిమా పేర్లతో మెసేజ్ పెట్టారు ఎవరంటే కొన్నుతుల సునీల్ గారు, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ఆ రెండింటిలో ఒకటైతే కరెక్ట్ గానే పెట్టారు మీరు. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, అప్పుల అప్పారావు గారు. చూసి అప్పుల అప్పారావు అని పెట్టారా, సినిమా పేరు మీ పేరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను ఆన్సర్ అయితే చదివేశాను. ఓకే, సో అప్పుల అప్పారావు ఇస్ ద ఆన్సర్ అనమాట కరెక్ట్ గా. నెక్స్ట్ శ్రీనివాస్ పేర్లు ఎక్కువగా వస్తున్నాయండి, చాలా బాగుంది సందర్శ నదిలో అంట. మీ పేరు కూడా శ్రీనివాస్ కదా అందుకని అంటున్నారా? శ్రీనివాస్ వర్క, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడ నుంచి మెసేజ్ పెట్టారనమాట కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, సో ఇక అప్పుల అప్పారావు ఆన్సర్ రివీల్ అయిపోయింది. సో అందరూ మాక్సిమం అదే ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఇంకా మిగిలిన 50 మెసేజెస్ అయితే చదివేస్తున్నాను మీ పేర్లు. నెక్స్ట్ మెసేజ్ మనకి తాడేపల్లి నుంచి నాగమణి గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్గా. ఎస్వీ ప్రకాష్ గారు, చింతామణి గారు పెట్టారు కర్ణాటక నుంచి. లేడీస్ టైలర్ అంటున్నారండి కానీ కాదు. బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు ఆ ఒకటి అడక్కు అంటూ మెసేజ్ పెట్టారు కానీ ఆహా అదైతే కాదు. సిహెచ్ వేణు గారు జయంపు గారు గ్రామం నుంచి మెసేజ్ పంపించారు, ఆ ఒకటి అడక్కు అంటున్నారు కానీ అప్పుల అప్పారావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్. తర్వాత తిరుపతి నుంచి శోభ గారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా. సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ అండ్ సంతోష జంబలగడి పంబ అంటున్నారండి కానీ కాదు. అసలు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ అని చెప్పి అడిగాను కదా, మీరు ఈ సినిమా ఎందుకు పెట్టారు? తర్వాత కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, అనురాధ అండ్ మదన్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు చెవిలో పువ్వు సినిమా అనుకుంటా అండి అంటున్నారు కానీ కాదు. తర్వాత కే నేతాజీ ఫ్రమ్ సత్యవీడు తిరుపతి జిల్లా, బట్ రాంగ్ ఆన్సర్ అండి మీరు పెట్టింది. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి లింగమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై కరెక్ట్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్.

సి బెలగల కొత్త, బస్టాండ్ బాల కోండేశ్వరరావు. చెవిలో పువ్వు సినిమా అంటున్నారు కానీ కాదండి. కర్నూలు జిల్లా నుంచి మనకి మెసేజ్ వచ్చింది కానీ మెన్షన్ పేరు అయితే రాలేదు, సరిగ్గా అర్థం కాలేదు మీ పేరు. బట్ట రామకృష్ణ గారు దేవాంగ సౌత్ మోపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి సట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. అప్పుల అప్పారావు అని చెప్పి కొంకల గ్రామం నుంచి గురులహరి, అరవింద, తులసి, రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన వీరభద్రాపురం నుంచి వీర కనకరావు గారు, పార్వతీ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సూపర్ కామెడీ సినిమా అండి అప్పుల అప్పారావు అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్తో వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు పెట్టారు మెసేజ్. ఓకే, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. ఆ ఒక్కటి అడక్కు అనుకుంటున్నానండి అంటున్నారు, కాదండి. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, ఆన్సర్ బృందావనం అంటున్నారు కానీ కాదు. ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత కూడా మీకు అర్థం అవ్వలేదన్నమాట. ఓకే, ముందే పంపించుతారు చాలా మంది కదా. ఇక రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రాజేంద్ర ప్రసాద్ గారిది అప్పుల అప్పారావు సినిమా అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్గా. ఓకే, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయలపల్లి విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్గా. జరిపోతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్. యూసఫ్ ఫ్రమ్ కొల్లిపార కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారండి కరెక్ట్గా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. సానియా ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి నాని గారు, గంగా కరెక్ట్ ఆన్సర్. లీలావతి గారు, మోహన్ రావు, హేమప్రియ, అమృత, కప్పల్దొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు, కళావతి, నాగలక్ష్మి, పావని, భావన, ఇందిరాగాంధీ నగర్ అనంతపురం నుంచి అహనా పెళ్ళంట అంటున్నారు కానీ కాదు. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్, చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు మరియు పద్మ. ఓకే కరెక్ట్ ఆన్సర్. సో మీరు పంపించిన మెసేజెస్ అన్ని కూడా కరెక్ట్ గానే పంపించేశారు. ఇంతకీ ఈవీవీ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సూపర్ హిట్ మూవీ ఏంటి అంటే అప్పుల అప్పారావు. 1992 వచ్చిన ఈ కామెడీ ఫిలిం వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. సో అది మ్యాటర్. అక్కడి నుంచి మన రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా కామెడీ రోల్స్ ఎక్కువగా రావడం అండ్ కామెడీకి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోవడం, కామెడీ హీరోగా పేరు తెచ్చుకోవడం అలా మారిపోవడం కూడా జరిగింది. అది మ్యాటర్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను. ఇది ఒక చిన్న డైలాగ్ అనమాట. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. ఈ ఫిలిం ఏది, ఈ డైలాగ్ ఉన్న ఫిలిం ఏది? నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. సో ఈ డైలాగ్ ఏ సినిమాలో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: S352 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అనమాట. సో సందేశ నదిలో నేను అడిగాను ఆల్రెడీ, నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. సో ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని ఎవరికి ఉంటాయండి? సో తెలుగులో డైలాగ్స్ ఎక్కువగా ఉండే హీరో మన బాలకృష్ణ గారిది. మరి బాలకృష్ణ గారి 99వ సినిమాలో డైలాగ్ అనమాట ఇది. ఆ 99వ సినిమా పేరేంటబ్బా? మీరైతే గెస్ట్ చేశారా లేదా చూద్దాం. పంపించారా కరెక్ట్ గా లేదా చెప్తాను. గబ్బర్ సింగ్ అని కొంతమంది, సింహ అని కొంతమంది, ఇలా చాలా రకాల సినిమా పేర్లు, దేవరా అని ఇలా వస్తున్నాయి, కానీ ఇవి ఏవి కాదండి. సో బాలకృష్ణ గారిది 99వ సినిమా. నేనైతే క్లూ కూడా ఇచ్చేసాను కదా. వేముల పరశురాములు గారు, పద్మగారు అయితే పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సింహ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు ఫ్రమ్ పెడన, సింహ మూవీ అంటున్నారా? సినిమా పేరైతే కాదు, హీరో అయితే కరెక్టే. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు లయన్ సినిమా అంటున్నారు. బట్ట రామకృష్ణ గారు దేవాంగ సౌత్ మోపూర్ నుంచి మాత్రం కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. భ్రమర శర్మ నయనిక బాలాజీనగర్, నయనగర్ రెసిడెన్సీ అని చెప్తూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు.

దేవరా అంటున్నారు, కానీ కాదండి. తేజు శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ కరెక్ట్గా. మహేష్ బాబు గారు పోకిరి సినిమా అంటూ అనంతపురం నుంచి మనకి నాగన్న కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెట్టారు, కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నానండి అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి పంపించారు, కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. పెట్టిన జవగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మాత్రం కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. తర్వాత షరీఫ్ గారు గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి పంపించారు, కానీ సూపర్, అసలు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు మీరు కూడా. నెక్స్ట్ లెజెండ్ మూవీ అంటున్నారు మురారి గారు, మహేష్ నాయుడు గారు, కానీ కాదండి. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు తెలియదమ్మా నాకు అంటున్నారు, ఇట్స్ ఓకే, నేను మెన్షన్ చేస్తా ఆన్సర్ ఏంటో చెప్తాను. లతా ఫ్రమ్ వియూరు కరెక్ట్ ఆన్సర్. సుధా గారు కొత్తగూడ నుంచి తెలియదు అంటున్నారు, ఇట్స్ ఓకే, నేను చెప్తాను. ఇక కరెక్ట్ ఆన్సర్తో పూజ, శశి, సాయి, పృథ్వీ, ఈషా రొంపిచల్ల నుంచి అయితే మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు దామర్ల నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత కప్పల్ జట్టు నుంచి పంపించారు, కానీ ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఆన్సర్ అయితే వచ్చింది, కానీ మీ పేరు మెన్షన్ చేయలేదు. జరిపోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద తులసి రాఘవేంద్ర రాంగ్ ఆన్సర్ అండి. క్రాక్ సినిమా అంటున్నారు అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్, కానీ కాదు. ఎవడు సినిమా అంటున్నారు రచ్చ అంటున్నారు. నెల్లూరు జిల్లా బందర్పల్లి నుంచి అంకయ్య గారు, కానీ ఇవేవి కావు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో సానియా ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్యాదర్ వీరేజ్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. సరస్వతి గారు, కోటేశ్వరరావు, ఇంద్రజ, ప్రహ్లాద్, అనమిరెడ్డి నుంచి మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవండిపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట. తర్వాత కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కొడుమూరు మండలం కర్నూలు డిస్టిక్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కట్ల సతీష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. సత్యవీడు నుంచి మెసేజ్ పంపించారు ఎన్ కే నేతాజీ, గోపినాథ్ అండ్ మంజుల, కరెక్ట్ ఆన్సర్. దసగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూ కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. భ్రమర శర్మ ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ శ్రీహమాన జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వీణ కనకారావు గారు పార్వతీ గారు పెడన వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. చీర్లవంచ గ్రామం నుంచి మెసేజ్ మనకి వేముల పరశురాములు గారు, పద్మగారు పెట్టారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు, కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కోమల్ కొండేష్ గారు కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి నాని, గంగా కరెక్ట్ ఆన్సర్. జయం, భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్గా. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా, అమిదా బేగం కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు కరెక్ట్గా. రాజుల నుంచి జయన్న మెసేజ్ పంపించారు కరెక్ట్గా. మహేష్ గారు మురారి కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు స్వర్ణ గౌతమి రాజేశ్వరి ఉదయ్ కర్నూలు నుంచి పంపించారు అఖండ అంటూ, కానీ కాదు. అమలాపురం నుంచి ప్రేమ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. ఇక టైం కూడా అయిపోయింది, నేను ఒక సాంగ్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ అయ్యలా ఇవాళ మన మెసేజ్లకే టైం సరిపోయింది మొత్తానికి. సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి ఇవాళ మన సందడే సందడి. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే డిక్టేటర్ ఫిల్మ్ అనమాట. సో నందమూరి బాలకృష్ణ గారి 99వ సినిమా డిక్టేటర్, ఆ సినిమాలో డైలాగ్ నిందాక నేను మీకు అడిగాను. సో చాలా మంది కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో ఇది ఇవాళ మన సందడే సందడి. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వింటారు, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఏఐటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఏఐటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఈ రోజుతో 4399 రోజులు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ప్రత్యేక రికార్డును నెలకొల్పారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టారని, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ కోరారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి అమల్లోనికి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం

0: కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 గంటలు దాటి 5 నిమిషాలు అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే ఈ రోజు వివిధ స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ సింగర్ స్పెషల్ అనమాట. మరి ఏ సింగర్ సాంగ్స్ వినబోతున్నాం అంటే, ఇవాళ చాలా యునిక్ వాయిస్, యునిక్ సింగర్ అని చెప్పొచ్చు. ఎక్కువగా చిరంజీవి గారికి సాంగ్స్ పాడారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మన శంకర వరప్రసాద్ మూవీలో ఆయన పాట విన్నాం కూడా. సో సరి గమ ప ధనిసా అంటూ వచ్చేస్తూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే అందిస్తూ మనకి బాబా సెహగల్ గారు చాలా అంటే ఎంత మందిలో ఉన్నా ఆయన పాట వినగానే ఆ టోన్ ఆ వాయిస్ గుర్తుపట్టేస్తాం కదా ఈజీగా. సో బాబా సెహగల్ గారి సాంగ్స్ మీకోసం ఇవాళ వినిపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే అదుర్స్ మూవీ నుంచి అస్సలాం వాలేకుమ్ అంటూ వచ్చేస్తోంది. తర్వాత బద్రీనాథ్, డాన్ సీను, గబ్బర్ సింగ్, జల్సా, ఇలా బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటా బాబా సెహగల్ వారి వాయిస్ లో. వింటూ వచ్చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఒంటి పేరు సీనో అదిరిపోయిందబ్బా.

0: ఒకసారి ట్రై చేస్తా, తప్పకుండా ఇడి దాటతేస్తా.
1: సారీ, నేను గుడ్ బాయ్ లో ఉండాలనుకుంటున్నాను.
0: అందుకే అందరి ముందు కాల్చినా.

0: Jyoti FM 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్మిన్ టెన్ చేస్తున్నారు బాబా సహకల్ సాంగ్స్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో 4:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అండి కదా, మెయిన్ గా హీరో ఎంట్రీ సాంగ్స్ అన్ని కూడా బాబా సహకల్ సాంగ్స్ అనమాట చాలా వరకు ఇప్పుడు మనం విన్న పాటలన్నీ కూడా. ఇక ఇంకొక పాట కూడా మీకోసం రెడీగా ఉంది, లైట్ తీసుకో భయ్యా అంటూ వస్తుంది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చివరి ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల గల గల గల గల అట్టలేక విల విల విల దిల్ తరుక్కుపోయే

City FM 101.3. Everybody.

Hi, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm going to talk about some important issue, that is exams. ప్రతి ఒక్క పేరెంట్ కి టీచర్ కి ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు పాస్ కావడం. దాంట్లో బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఇంకా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు ఏడాదంతా ఆడుతూ పాడుతూ ఉంటారు, పరీక్షలు రాగానే కంగారు పడిపోతుంటారు. అలా కాకుండా నిదానంగా కూర్చొని ఇప్పటి వరకు ఏం చదివారో, ఏం తెలుసుకున్నారో దాన్ని మళ్ళీ ఓసారి రిమైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్ చదవాలి. చదివినంత వరకే కాదు, అది మనం ఎంతవరకు రాయగలం అనేది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్ లో ముఖ్యంగా రాత బాగుండాలి, రాసేది ఏదైనా చక్కగా లెజిబుల్ గా ఉండాలి, గుండ్రంగా అక్షరాలు ముత్యాల్లా ఉండేలా చూసుకోవాలి, ఒత్తిడిగా ఫీల్ అవ్వద్దు. ఎంతవరకు వచ్చో అది రాయాలి. రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. అయిపోయిన పరీక్షల గురించి అతిగా ఆలోచించకూడదు. తర్వాత పరీక్షలేంటో ఎలా రాయాలో చూడాలి. హెవీగా తినకూడదు, సులభంగా అరిగేవి ఫైబర్ తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి, నిద్ర సరిగ్గా పోవాలి. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి, వారిని బాగా చదువుకునేందుకు ప్రోత్సహించాలి. అంతేగాని పర్సెంటేజ్ రావాలి, ఫెయిల్ అవ్వద్దు అంటూ భయపెట్టకూడదు. పరీక్షలు వస్తున్నాయి అంటేనే టెన్షన్, అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ. మరీ ముఖ్యంగా బోర్డ్ పరీక్షలైతే ఇక చెప్పనక్కర్లేదు. టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. మీ బ్రదర్స్ సిస్టర్స్ కి కానివ్వండి, మీ నేబర్స్ కి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి, మీ రిలేటివ్స్ తో ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పే

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

ఇంకా స్టూడెంట్స్ అయితే చేతన్ చెప్పే టిప్స్ చేయడానికి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఫస్ట్, లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దట్ ఈస్ సెటింగ్ అ గోల్. సెకండ్ ఈస్, ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ ఉండాలి. థర్డ్, సమయ పాలన, పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. ఫోర్త్, అర్థం చేసుకొని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఫిఫ్త్, భయపడద్దు, డోంట్ ప్యానిక్ మై డియర్ ఫ్రెండ్స్. సిక్స్, నిద్ర, తిండి కూడా ముఖ్యం, ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. నౌ ఇప్పుడు ఒక్కో పాయింట్ ని కొంచెం డీటెయిల్ గా చెప్తే మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెప్పాను ఏంటంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, సెటింగ్ అ గోల్ అని. పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలనిపిస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలి. చదవాలని పట్టుదల పెరుగుతుంది. గోల్ పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తుండటానికి ఒక కాగితం పైన గోల్ ని రాసి మీకు కనిపించేటట్టు దగ్గరగా ఉంచుకోవాలి. మర్చిపోయే అవకాశం ఉండకూడదు. నెక్స్ట్ ఈజ్, ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ చేసుకోవాలని చెప్పాను కదా. కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు, తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరా పడిపోతారు. అలా కాకుండా ముందు నుండే ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల టైంలో టెన్షన్ ఉండదు. ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక్క రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ రోజు సబ్జెక్ట్

ఆ రోజుకే చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకుని చదవాలి, ఏ రోజుల్లో ఏమి పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజుల్లో ఏమి పూర్తి చేస్తాను అని గుర్తు పెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి కన్ఫ్యూజన్ ఉండదు. పంక్చువాలిటీ, సమయ పాలన చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, అయితే ఏది ఎప్పుడు చదవాలో వారికి సరిగ్గా గుర్తుండదు. దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని. అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అలాగే ఏ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేలుకొని చదవడం కన్నా సమయ పాలన మేలు కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం. ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతాను అనుకుంటారు, కొంతమంది తెల్లారుజామున చదివితే చాలా బాగా చదువుకుంటాము అని అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ క్యాండిడేట్. ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు, ఆ గంటలో ఎన్ని లాంగ్ ఆన్సర్స్ ఎన్ని షార్ట్ ఆన్సర్స్ చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక లాంగ్ ఆన్సర్ 10 మినిట్స్ లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది. చదివేది అర్థం చేసుకుని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. పుస్తకాలు ముందేసుకుని ఊరికే కంఠపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి, ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అని బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే, కీ పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది. రివిజన్ అప్పుడు ఈ కీ పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయి. చదివిన ఆన్సర్ని అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. చదివిందయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి, రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఇస్ భయపడొద్దు, డోంట్ ప్యానిక్. ఎగ్జామ్స్కి చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి, ఎందుకంటే క్లాస్లో బాగా ఎంజాయ్ చేసేశారు, అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు రియల్గా చదవడానికి కూర్చున్నప్పుడేమో ఏవి అర్థం కావట్లేదు, టీచర్ని అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. టీచర్స్ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడగరు, దే ఆర్ వెరీ షై అండ్ టిమిడ్ బై నేచర్. ఇది సరైన అలవాటు కాదు, అడగడానికి ముందుకు రారు, రావాలి, అడగాలి. ఒకవేళ అడగకుండా అలాగే ఉండిపోతే చివరికి వాళ్లే నష్టపోతారు. ఏదైనా సబ్జెక్టులో డౌట్ వస్తే ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి, చేతకాకపోతే అప్పుడు టీచర్ని అడగండి. నిద్ర తిండి కూడా ముఖ్యమే, ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకూడదు. ఎగ్జామ్ టైమ్స్ లో కూడా మినిమం ఆఫ్ 6 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. నిద్ర తిండి మానుకొని చదివితే తీరా ఎగ్జామ్స్ ముందు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తిండి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సమయానికి తిని బాగా చదువుకోవాలి. With this wonderful information about how to crack your board exams and come out with flying colors, this is Chetan signing off for today. I'll get back to you in our next segment with more such useful information. Till then, bye-bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

0: ಇದ್ದಾರೆ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ಮಣಿಪಾಲು

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ నరసింహ ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, మురళీధర్, శ్రీవర్ధిని పాడిన పాట వింటారు. గీతరచన చంద్రబోస్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు రూపకం వింటారు. గత వైభవాల సారం కర్నూలు నగరం. రచన ఎస్డివి అజీజ్. వ్యాఖ్యానం వేణుమాధవి. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. గత వైభవాల సారం కర్నూలు నగరం. రూపకం. రచన శ్రీ ఎస్డివి అజీజ్. వ్యాఖ్యానం శ్రీమతి ఎం వేణుమాధవి. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. గత వైభవాల సారం కర్నూలు నగరం. రూపకం.

అది ఆది మానవుని ఆటవిక దశ. ఆ దశ నుంచి వ్యవసాయం చేపట్టి నాగరికతను అభివృద్ధిపరుచుకోవటానికి మనిషికి ఎన్నో వేల సంవత్సరాలు పట్టింది. ఈ భూమిపై మానవుని ఉనికి ప్రారంభమై నేటికి 10 లక్షల సంవత్సరాలు దాటి ఉంటుందని పురావస్తు శాఖ పరిశోధకుల అంచనా. కర్నూలు నగర మండల విషయానికి వస్తే, భారతదేశపు తొలి ఆది మానవుల అవశేషాలు ఈ ప్రాంతంలోనే కోవెలకుంట్లకు దగ్గరలో ఉన్న ఎర్రగుడి వద్ద లభించాయి. ఈ ప్రాంతంలోని నేటి బెలూం గుహలు, మరికొన్ని ఇతర గుహలు ఈ దేశపు తొలి మానవుని నివాసానికి కేంద్రాలుగా ఉన్నాయని చారిత్రకపరమైన ఆధారాలు లభించాయి. తొలి మానవుడి రాక్షస గుళ్ళు కూడా ఈ ప్రాంతంలోనే లభించాయి. నాటి మానవుణ్ణి ఖననం చేసిన ప్రదేశాన్ని రాక్షసగుడి అంటారు. వ్యవసాయం చేపట్టిన దశలో ఇతర ప్రాంతాల్లో లాగే ఈ ప్రాంతంలోని నాటి

0: మనుషులు తరులను, గిరులను, నదులను, ఆకాశాన్ని దైవ స్వరూపాలుగా భావించి పూజించేవారు. ప్రకృతి పూజతో పాటు స్త్రీ పురుష జననాంగాలను కూడా రాతి విగ్రహాల్లో మలిచి పూజించేవారు. నేటికీ కర్నూలుకు అతి సమీపంలో ఉన్న అలంపూర్ క్షేత్రంలో యోని పూజ జరుగుతూ ఉండటం నాటి ఆచారానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ సంస్కృతిని ద్రవిడ సంస్కృతి అంటారు. ఈ ద్రవిడ సంస్కృతి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి పాకింది. నాడు ఈ ప్రాంతం వారు అమ్మదేవతలను పూజించేవారు. మాతృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. పాలనా సంబంధమైన విషయానికొస్తే, ఆంధ్రదేశపు తొలి పాలకులు శాతవాహనులు. వారు ఈ ప్రాంతాన్ని కూడా జయించి పాలించారు. ఆ తర్వాత ఇక్ష్వాకులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు, యాదవులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుని పాలించారు. వీరందరి పాలన నేటి నంద్యాల, ఆధోని ప్రధాన కేంద్రాలుగా ఉండిసాగిందే కాని కర్నూలు ప్రధాన కేంద్రంగా కాదు. క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటికే కర్నూలులో జనవాసం ఉన్నట్టుగా శాసనాధారాలు లభిస్తున్నాయి. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఈ ప్రాంత పాలకులు చాళుక్యులు. నేటి నైజాం ప్రాంతం కూడా వారి ఏలుబడిలో ఉండేది. కర్నూలు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రాళ్లను, చెక్కించిన శిల్పాలను ఎద్దుల బళ్ల మీదుగా కర్నూలుకు చేర్చి, అక్కడి నుంచి ఎద్దుల బళ్ల మీదనే అలంపూర్కు చేర్చేవారు. అక్కడ చోళరాజులు విరివిగా ఆలయ నిర్మాణాలు చేపట్టేవారు.
1: ఒరే కుంటప్పా,
2: ఎందుకుంటాను మామా?
1: దీనా ఇట్లా బండ్లలో రాళ్లను ఏటవతలకు తోలాలంటే మా చెడ్డ కష్టంగా ఉందిరా. ఈ పని లేకపోతే మా నా అనిపిస్తాందిరా.
2: నిజమే మామా, కానీ ఉండూరులో సేద్యం చేస్తే గింజలు వస్తాయి, కానీ రూకలు అట్నుంచి వస్తాయి. రూకల కోసమే కదా ఈ కట్టమంతా. ఇట్ట కొన్నాళ్ళు కట్టబడితే 4 రూకలు కుడతాయి. ఆటితో మనం మహారాజుల్లాగా బతకచ్చు మామా.
1: నువ్వు చెప్పేది నిజమే అనుకో, కానీ ఈ కట్టం మా మోపుగా ఉందిరా. ఊరేకుంటప్పా,
2: ఏంది మామా?
1: ఈ కందెనోళ్ళలోనే కాపురం పెడదాం. ఏడ్నుంచే ఏటవతలకు రాళ్ళు తోలచ్చు.
2: మరి వీడికి రాళ్ళు ఎవరు తెస్తారే?
1: మనం తీసుకునే రోకల్లోంచి 1/2 రూకింగోళకి కూలీకి ఇద్దాం, ఆళ్ళే తెస్తారు. ఇట్టా చేస్తే ఈ ఎద్దు కట్టంలో సగం తగ్గుతాదిరా, పానానికి కుదుటిగా ఉంటుందిరా.
2: నువ్వు చెప్పిన ఆలోచన మా బాగా ఉంది మామా. అట్టాగే సిద్ధం, బండికి కందినేసుకుని పోదామా? లేకుంటే ఆ ఏటి ఇసుకలో బండి చక్రాలు సరిగా తిరగవు.
1: మా బాగా గుర్తు చేసినావు రక్కుంటప్ప. బళ్ళకి కందినేసి ఆ ఎల్లప్పగాడి దగ్గరికి పా. వాడికాడికి మన ఊరోళ్ళంతా పోయి బళ్ళకి కందినేయించుకుంటా ఉంటారా. ఇదిగో ఎల్లప్ప బళ్ళకు కందెని ముట్టుకో, మా బాగేస్తాడు. ఇదిగో బండి తిప్పో.
2: అట్లాగే మామా.
1: కొత్త ఎద్దులు కదరా, కథ బెదురుతుంటాయి. ఇదిగో యువతల సంప మూకుతాడు పట్టి లాగో. ఇదిగో అట్టా తిరుగుతాయి.
2: అట్టాగే మామా.
1: తిరిగి నియాలేదా?
0: తుంగభద్ర, హంద్రీ నదుల మధ్య ఏర్పడ్డ నగరం కర్నూలు నగరం. నాడు ఈ నగరం కందెనవోలుగా పిలువబడేది. ఈ పేరు రావటానికి కారణం ఈ ప్రాంతంలో కందెన విస్తారంగా అమ్మకం జరగటమే. కొందరు బళ్లల్లో రాళ్లు తరలిస్తూ ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. మరికొందరు బళ్లకు కందెన వేస్తూ అదే వృత్తిగా చేపట్టి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇంకొందరు వ్యవసాయం వృత్తిగా చేసుకుని జీవించేవారు. చేపలు పట్టి అమ్ముతూ ఇంకొందరు జీవించారు. 10వ శతాబ్దపు కందెనవోలు ప్రజల జీవన పరిస్థితి ఇది. నాటి కందెనవోలు ఓ చిన్న కుగ్రామం మాత్రమే. 14వ శతాబ్దంలో విజయనగర రాజుల ఏలుబడిలోకి వెళ్లాక ఈ కుగ్రామం ఓ పురంగా ఎదిగింది. అచ్యుత దేవరాయలు ఈ పురం చుట్టూ కోటగోడలు నిర్మించాడు. తమ వద్ద దండనాయకుడిగా ఉన్న అళియ రామరాయలను కందెనవోలు కోటకు ఏలికను చేశాడు.

0: విజయనగర ప్రభువులు కృష్ణదేవరాయల వారికి ప్రణామములు.
1: రా అలయ రామ, నీ రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్నాను. ఆసీనుడు కా
0: మీ ముందు ఆసీనుణ్ణయ్యేంత సాహసం చెయ్యలేను ప్రభు, మన్నించండి.
1: నీ శౌర్య పరాక్రమాలే కాదు, పెద్దల ఎడ నీకుండే వినయ విధేయతలు కూడా మమ్ములను ముగ్ధుల్ని చేస్తున్నాయి.
0: మీ అనుజ్ఞ అయితే మీరు నన్ను కందెన ఊరు నుంచి పిలిపించిన కారణాన్ని తెలుసుకుని కోరుతున్నాను.
1: ఎలా ఉంది కందెన ఊరులో నీ పాలన?
0: మీ దయ వల్ల, మీ సోదరులు అచ్యుతరాయల వారి దయ వల్ల ఆ ప్రాంతానికి ఏలికను కాగలిగాను. మీ ప్రతినిధిగా అక్కడ నా పాలనను సవ్యంగానే సాగిస్తున్నాను ప్రభు.
1: కేవలం ఆ చిన్నపాటి ప్రాంతానికే కాదు, యావత్ ఆంధ్రదేశాన్ని పాలించేంతటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి.
0: మీకంటే శక్తి సామర్థ్యాలు గలవారు ఎవరున్నారు ప్రభు? ఒక చేత్తో గంటాన్ని బట్టి, మరో చేత్తో కత్తిని బట్టి ఈ సీమ మొదలు కటకం వరకు జయించారు. అత్యంత శక్తివంతులైన గజపతులనే ఓడించి మీ ప్రాభవాన్ని దశ దిశలా వెలిగింపజేశారు. తమిళనాట ఉన్న చోళ చేర రాజులను కూడా జయించి మీ పాదాక్రాంతం చేసుకున్నారు. అన్నిటికీ మించి తెలుగు సరస్వతాన్ని ఆదరించి ఆ సరస్వతీ మాతకు ముద్దుబిడ్డయ్యి సాహితీ సమరాంగణ సార్వభౌమ అన్న బిరుదును సార్థకం చేసుకున్నారు. బంధువునైన నన్ను రేనాటి సీమ నుంచి రప్పించి తగు శిక్షణ ఇప్పించి ఈ స్థాయికి ఎదిగేలా చేశారు. మీకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటాను ప్రభు.
1: పొగర్త కాస్త మించినట్టున్నది ఎలైరామ.
0: మన్నించండి ప్రభు, నేను లేనిది పొగడ్డం కాదు, ఉన్న వాస్తవం చెప్పాను.
1: నిన్ను పిలిపించినది ఎందుకో తెలుసా?
0: తెలియదు ప్రభు.
1: నా కుమార్తె తిరుమలదేవిని నీకిచ్చి వివాహం చేయ నిశ్చయించాను.
0: ప్రభు, ఏమిటి ప్రభు మీరంటున్నది? నన్ను మీ?
1: అవును అలయరామ, నా కుమార్తెకు నీవే తగిన వరుడవు. నా పిదప ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని సంరక్షించే సమర్థుడవు నీవే.
0: ప్రభు, నేను మీ స్థాయికి
1: తగిన వాడివి. కన్న తండ్రి తన పుత్రికలకు కాబోయే వరుడు శక్తి సామర్థ్యాలు కలవాడు అయి ఉండాలని కోరుకోవాలి, కానీ తనకంటే గొప్ప అంతస్తు కలవాడు, విస్తారమైన రాజ్యాధికారం ఉన్నవాడు కావాలని కోరుకోరాదు. గొప్ప అంతస్తు, విస్తారమైన రాజ్యాధికారం ఉన్న సమర్థుడైన వాడు కాకపోతే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అతనికున్నవన్నీ కాలగర్భములో కలిసిపోతాయి. శక్తి సామర్థ్యాలు ఉన్నవాడైతే కాలగర్భములో కలిసిపోయిన వాటిని కూడా పునర్జీవింపచేయగలడు. ఈ కారణం దృష్ట్యానే నీవు ఓ చిన్నపాటి ఏలికవైనా నిన్ను నా అల్లుడిగా స్వీకరించదలుచుకున్నది.
0: నా శక్తి సామర్థ్యాల పట్ల నమ్మకముంచి మీరు చూపుతోన్న ఈ ఆదరాభిమానానికి నా జీవితాంతం మీకు విధేయుడనై ఉంటానని మీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నాను ప్రభు.
2: శ్రీకృష్ణదేవరాయలకు అల్లుడైన అళియరామరాయలు ఆరవీటి వంశీయుడు. ఇతడు నేటి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతానికి చెందినవాడు. విజయనగరంలోనే ఉండిపోయిన అళియరామరాయలు తన తమ్ముడైన వెంకట్రాదిరాయల్ని కందెనవోలు కోటకు ప్రభువును చేశాడు. వెంకట్రాదిరాయలు కందెనవోలు ఏలిక అయిన వెంటనే కందెనవోలు కోటను శత్రు దుర్భేద్యంగా మలిచాడు. కోట చుట్టూ లోతైన కందకాలు తవ్వించాడు. నేడు కొండారెడ్డి బురుజుగా పిలువబడుతున్న బురుజును నిర్మింపచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు అస్తమించాక సదాశివరాయలు బాలుడిగా ఉన్నందున అతని రాజప్రతినిధిగా విజయనగర సామ్రాజ్యపు సంరక్షణ బాధ్యతను చేపట్టాడు అళియరామరాయలు. రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. అప్పుడు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రదేశం విజయనగర రాజుల వశంలో ఉంటే కర్ణాటక, నైజాం ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం బీజాపూర్ నవాబు, అహ్మద్నగర్ నవాబు, గోల్కొండ నవాబుల చేతుల్లో ఉండేవి. ఈ ముగ్గురు నిత్యం కలహించుకుంటూ ఉండేవారు. విజయనగర రాజుల సాయం తీసుకుంటూ ఉండేవారు. అళియరామరాజు కాలంలో ఈ

మరీ ఎక్కువైంది. అళియ రామరాయలు ఒక్కో సమయంలో ఒక్కో నవాబుకు మద్దతిచ్చి అతను విజయం సాధించాక తాను చేసిన సాయానికి ప్రతిఫలంగా కొన్ని ప్రాంతాలను తన ఏలుబడిలోకి తెచ్చుకునేవాడు. ఈ పరిస్థితి కొన్నాళ్లపాటు కొనసాగాక తమ ఏలుబడిలోని ప్రాంతాలు తరిగిపోయి విజయనగర సామ్రాజ్యం విస్తరిస్తూ పోతూ ఉండటం గమనించి ముగ్గురు నవాబులు ఏకమయ్యి క్రీస్తు శకం 1565లో విజయనగరంపై దండయాత్ర చేశారు. తల్లికోట వద్ద ఇరుపక్షాలకు భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కందినబోలు ఏలిక వెంకట్రాదిరాయలు కూడా పాల్గొన్నాడు. ఈ యుద్ధంలో అళియ రామరాయలు కన్నుమూశాడు. అప్పటికి అతని వయస్సు 90 సంవత్సరాలు. విజయలక్ష్మి నవాబులను వరించింది. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యింది. రాజధాని భస్మీపటలం అయ్యింది. విజయనగర సామ్రాజ్యాన్ని ముగ్గురు నవాబులు కలిసి పంచుకున్నారు. బీజాపూర్ నవాబు వాటాకుగాను రేనాటిగడ్డలోని కొంత భాగం,

అళియ రామరాయలు కన్నుమూశాడు. అప్పటికి అతని వయస్సు 90 సంవత్సరాలు. విజయలక్ష్మి నవాబులను వరించింది. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యింది. రాజధాని భస్మీపట్నం అయ్యింది. విజయనగర సామ్రాజ్యాన్ని 3 నవాబులు కలిసి పంచుకున్నారు. బీజాపూర్ నవాబు వాటాకుగాను రేనాటిగడ్డలోని కొంత భాగం కందెనవోలు మండల ప్రాంతం వచ్చి చేరింది. తన వాటాకు వచ్చిన ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవటానికి బీజాపూర్ నవాబు తన సైన్యాధికారి అబ్దుల్ వహాబ్ను పంపాడు. నాటి కందెనవోలు ఏలిక అళియ రామరాయలు మనవడు గోపాలరాజు.

0: ప్రభు, ప్రభు,
1: ఏమైంది?
0: బీజాపూర్ నవాబు ఆదిల్ షా సైన్యాధ్యక్షుడు అబ్దుల్ వహాబ్ వేల మంది సైన్యంతో మన పైకి యుద్ధానికి రాబోతున్నట్టుగా వేగులు వార్త తెచ్చారు ప్రభు.
1: అలాగా వెంటనే కోటపై కాపలా కట్టుదిట్టం చేయండి. మన సైనికులను అప్రమత్తం చేయండి. పోరుకు సంసిద్ధులు కండి. వెళ్ళండి.
0: చిత్తం ప్రభు.
2: సిపాయో, ఏ కందెనూల్ కిలకో పేరా మరో జంగ్ తయారీ కరో.
3: వేల సైన్యంతో వచ్చిన అబ్దుల్ వహాబ్ ఖాన్ కర్నూలు కోటను చుట్టుముట్టి ముట్టడి చేశాడు. గోపాలరాజును లొంగిపొమ్మని ఆదేశించాడు.
2: గోపాలరాజు, ఈ కర్నూల్ మండల ప్రాంతం మా నవాబ్కు వచ్చింది. నువ్వు పోరు చేయక మాకు మర్యాదగా లొంగిపోతే ప్రాణభిక్ష పెడతాం, లేదంటే మాకి తల్వార్తో నీ ప్రాణాలు తీస్తాం. లొంగిపో.
1: లొంగి బ్రతకడం అన్నది మా ఆరవేటి వంశంలోనే లేదు. విజయమో వీరస్వర్గమో తెచ్చుకునే వరకు వెనకడుగు వేసేదే లేదు. ధైర్యం ఉంటే రండి ముందుకు.
2: ఎంత ధమాక్రా నీకు, మాకే ఎదురు తిరుగుతావా? ఓ చిన్న కోటకు ఏలికవు, మాకే సవాలు విసురుతావా? సిపాయో, జంగ్ సురూ కరో.
1: సైనికులారా, ఆ మేచ్చులను ఎదుర్కొనండి. ఈ సీమ నుంచి తరిమి తరిమి కొట్టండి.
3: ఆ పోరులో ఎంతగా ఎదిరించి పోరాడినా గోపాలరాజుకు అపజయం తప్పలేదు. చివరి శ్వాస వరకు పోరాడుతూ కదనరంగంలోనే కన్ను మూయాలన్న అతని కోరికను కాదని అతని సన్నిహిత పరివారం అతన్ని బలవంతంగా కందెనవోలులో ఉత్తర దిక్కుగా ఉన్న ద్వారం దగ్గరికి తీసుకువెళ్లారు.
1: నన్ను వదలండి, వదలండి.
0: ప్రభు, నా మాట వినండి ప్రభు.
1: పిరికివాడిలా పారిపోవటం వీరత్వం అనిపించుకోదు. యుద్ధరంగంలోనే శత్రువుల కుత్తుకలు తెగనరుకుతూ చనిపోతాను. వీర స్వర్గం అలంకరిస్తాను. వదలండి, నన్ను వదలండి, వదలండి.
0: పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు తెగించి యుద్ధం చేయడంలో అర్థం లేదు ప్రభు. అది అవివేకమే అవుతుంది. వారి దెబ్బకు విజయనగర సామ్రాజ్యమే విచ్ఛిన్నమైపోయింది. మనమెంతటి వారం?
1: పిరికితనం భీతి ఆవహించిందా? నాకు ప్రాణాలపై మక్కువ లేదు. నన్ను వదలండి.
0: ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మహామహారాజులే కనుమరుగైపోయి మళ్లీ సైన్యాన్ని సమీకరించుకొని విజయం సాధించారు. మళ్లీ సైన్యాన్ని సమీకరించుకున్న తర్వాత పోరు చేద్దాం. రండి ప్రభు.
4: మిత్రులారా, ప్రభువులను బలవంతంగానైనా ఈ ద్వారం గుండా తీసుకెళ్దాం.
1: వదలండి, వదలండి,
4: రండి.
3: శత్రువుల బారిని పడకుండా గోపాలరాజును ఉత్తర దిక్కు ద్వారం గుండా పక్కనే ఉన్న తుంగభద్రా నదిని దాటించి తీసుకువెళ్లారు అతని పరివారం. ఆ ద్వారాన్ని నేటికి గోపాల దర్వాజా అని ప్రజలు పిలుస్తూ ఉన్నారు. ఈ ద్వారం నేటికి కర్నూల్లోని కోట ఆంజనేయస్వామి గుడి పక్కన ఉంది. కందెనవోలు కోటను ఆక్రమించిన అబ్దుల్ వహాబ్ ఖాన్ క్రీస్తు శకం 1602 నుంచి 1618 వరకు పాలించాడు. ఇతడు కోటలోని ప్రధాన వీధిలో కమానులతో కూడిన అంగళ్ళు కట్టించాడు. రాజవీధికి ప్రవేశద్వారాన్ని నిర్మించాడు. అబ్దుల్ వహాబ్ పాలనా కాలంలో కందెనవోలు మొదలు శ్రీశైలం వరకు ఉన్న ప్రాంతం అతని ఆధీనంలో ఉండేది. నేటి నందికొట్కూరుకు దగ్గరలో ఉన్న ప్రాతకోట పాలగాడు కొండారెడ్డి అబ్దుల్ వహాబ్ అధికారాన్ని ధిక్కరించాడు. అబ్దుల్ వహాబ్ సైన్యాన్ని పంపి అతన్ని బంధింపచేసి కందెనవోలుకు తెప్పించి ఎర్రబురుజులో బందీని చేశాడు. కొండారెడ్డి బురుజులోనే మరణించడం వల్ల ఆ ఎర్రబురుజును నాటి ప్రజలు కొండారెడ్డిని బంధించిన బురుజు అని పిలిచేవారు. కాలక్రమేణా ఎర్రబురుజు పేరు తెరమరిగి

0: కొండారెడ్డి బ్రిడ్జిగా పేరుకొచ్చింది. హంద్రీ నదీ తీరాన తాను బ్రతికి ఉండగానే తన కొరకు ఓ గొప్ప సమాధి భవనం నిర్మించుకున్నాడు అబ్దుల్ వహాబ్. అతను 1618లో కనుమూశాక అతన్ని తాను కట్టించుకున్న సమాధి భవనంలోనే ఖననం చేశారు. అది నేటికీ చూపరులను ఆకర్షిస్తూ వహాబ్ గుమ్మజ్గా పిలువబడుతూ ఉంది. అబ్దుల్ వహాబ్ తర్వాత కొంతకాలం మహారాష్ట్ర పీష్వాలు, ఆ తర్వాత గద్వాల రాజులు ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించారు. క్రీస్తు శకం 1686లో ఈ ప్రాంతంలో బీజాపూర్ నవాబు పాలన అంతమై మొఘలాయి పాలన మొదలయ్యింది. ఔరంగజేబ్ ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని తన ప్రతినిధిగా ఘియాజుద్దీన్ అనే సైన్యాధికారిని నియమించాడు. ఘియాజుద్దీన్ నంద్యాల, ఆదోని సీమలను కూడా తన హస్తగతం చేసుకున్నాడు. కర్ణాటక రాజ్యం జయించటంలో ఔరంగజేబ్కు సహాయపడినందుకు దౌలత్ ఖాన్ అనే పఠాన్కు ఈ ప్రాంతం జాగీరుగా ఇవ్వబడింది. కందెనవోలు కోటను మాత్రం ఢిల్లీ పాదుషా అనుమతితో పీరాన్ ఖాన్ అనే మరో సర్దార్ పాలిస్తూ ఉండేవాడు. దౌలత్ ఖాన్ సోదరుడు ఇబ్రహీం ఖాన్ పీరాన్ ఖాన్ను పారద్రోలి కందెనవోలు కోటను ఆక్రమించాడు.
1: హుజూర్,
2: మత పెద్దలందరూ వచ్చారా? వజీర్
1: వచ్చారు హుజూర్, మీ దర్శనార్థం వేచి ఉన్నారు.
2: వారిని అందరినీ నా సమక్షానికి తీసుకునిరా.
1: అలాగే హుజూర్.
3: నవాబ్ ఇబ్రహీం ఖాన్ గారికి వందనాలు.
2: వందనాలు. ఆశీనులు కండి, అందరూ ఆశీనులు కండి. మీ అందరినీ పిలిచి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయటానికి ముఖ్య కారణం నా పాలనలో ఉన్న ప్రజలందరూ జాతి కుల మతభేదం మరిచి అన్నదమ్ముల వలె సౌభ్రాతృత్వంతో మెలుగుతూ జీవించాలని. నేను ఎక్కడివాడినో కావచ్చు, నా పూర్వీకులు మరెక్కడినుంచో వచ్చి ఉండవచ్చు, కానీ నా తాత ముత్తాత మొదలు నా తండ్రి నా వరకు మేమందరం ఈ దేశంలోనే జన్మించాం. ఈ గాలి పీల్చాం, ఈ నీరు త్రాగాం, ఇక్కడే పెరిగి పెద్దవారం అయ్యాం, ఈ దేశ పౌరులుగా జీవిస్తున్నాం. గతంలో కొందరు పాలనా సంబంధమైన వ్యవహారాలకు మతాలకు ముడిపెట్టారు. అలా ముడిపెట్టడం నిజమైన పాలకుని లక్షణం అనిపించుకోదు. మీరందరూ మీ మీ మత విశ్వాసాలను ఆరాధించండి, పూజించండి. నేను ఎలాంటి జోక్యం కలుగు చేసుకోను. నా పరిధి మేర మీ ఆలయాల నిర్మాణాలకు అభివృద్ధికి నా తోడ్పాటు అందిస్తాను. మీరు నాకు నా పాలనకు తోడ్పాటు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను.
0: ఇబ్రహీం ఖాన్ చెప్పిన ప్రకారంగానే కందెనవోలు సీమను జాతి మతం భేదం లేక అందరి పట్ల సమాన భావం చూపుతూ పాలించాడు. తన ఏలుబడిలో ఉన్న అనేక జీర్ణ దేవాలయాలను పునరుద్ధరింపజేశాడు. వాటి మనుగడ కోసం ఇనాము భూములు ఏర్పాటు చేశాడు. శ్రీశైల క్షేత్రానికి కూడా ఎన్నో ఇనాము భూములు ఇచ్చి ప్రజల ప్రశంసకు పాత్రుడయ్యాడు. ఇందుకు నిదర్శనంగా ఆయా ఆలయ ధర్మకర్తలు వేయించిన తామర శాసనాలు అనేకం లభ్యమయ్యాయి. క్రీస్తు శకం 1724లో గోల్కొండ నవాబు అసఫ్ జాహీతో పోరాడి చక్రకేళి యుద్ధంలో మరణించాడు ఇబ్రహీం ఖాన్. ఇతని తర్వాత ఇతని మనవడు హిమాయత్ ఖాన్ కందెనవోలు సీమకు జాగీర్దారయ్యాడు. హిమాయత్ ఖాన్ పాలనంతా పోరాటాలతోనే సాగింది, పోరాటాలతోనే ముగిసింది. క్రీస్తు శకం 1748వ సంవత్సరం నిజాం నవాబు అసఫ్ జాహీద్ చనిపోయాక నిజాం నవాబు రెండవ కుమారుడైన నాసిర్ జంగుకు, నవాబు బంధువైన మీల్ జాఫర్కు వారసత్వ పోరు మొదలైంది. హిమాయత్ ఖాన్ నాసిర్ జంగ్ పక్షం వహించాడు. మీర్ జాఫర్ పక్షాన ఫ్రెంచి వారు నిలిచారు. యుద్ధం మొదలయ్యింది. యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కందెనవోలు తీరాన ఉన్న హంద్రీ నదికి వరదలు వచ్చాయి. ఆ వరదల తాకిడికి హంద్రీ నదిపై నిర్మించిన వంతెన కొట్టుకునిపోయింది. కోటగోడలు బీటలు వారి వరద నీరు కోటలోపలికి వచ్చి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ విషయం తెలిసిన హిమాయత్ ఖాన్ చెలించిపోయాడు.
4: నాసిర్ జంగ్ నా కోటను వరద ముంచెత్తిందట, ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారట,

0: కోట గోడలు మొత్తం నాశనమైపోయాయట. నేను వెంటనే కందినవోలకు వెళ్ళిపోతాను.
1: నీకేమైనా మతిపోయిందా హిమాయత్ ఖాన్? పోరు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు వెళ్ళిపోతావా?
0: ఈ పోరు కంటే నా కోట, నా ప్రజలు నాకు ముఖ్యం. నేను వెళ్ళి తీరాలి.
1: ఈ యుద్ధం ముగియని, శిథిలమైపోయిన నీ కోట గోడలను బంగారు ఇటుకలతో కట్టించి ఇస్తాను.
0: ఇది వేళాకోళానికి సమయం కాదు నాసిర్ జంగ్. నా ప్రజలు ఒకవైపు వరద ముంపుకు గురి అల్లాడిపోతా ఉంటే నువ్వు బంగారు ఇటుకలతో కోట గోడను కట్టిస్తానంటావు. ఈ యుద్ధం నీ స్వప్రయోజనం కోసం, నా కోసం కాదు. నేను వెళ్తాను.
1: నేను వెళ్ళనివ్వను.
0: నువ్వు వెళ్ళనీయకపోవడం ఏంటి? నన్ను ఎవరు అడ్డుకోలేరు. అంతటి మొనగాలు కూడా ఇక్కడ ఎవరు లేరు.
1: సైనికులారా, ఇదని బంధించండి.
0: ఒక్క అడుగు ముందుకు వేశారంటే మీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త.
1: నా సైనికుల ప్రాణాలే తీస్తానంటావురా? నీ ఎంత చూస్తాను.
2: ఇరువురి మధ్య జరిగిన పోరులో హిమాయత్ ఖాన్ నాసిర్ జంగ్ను చంపివేశాడు. కందినవోలుకు తిరుగు ప్రయాణమే రాబోతుండగా తమ ఎలికను చంపినందుకు ప్రతీకారంగా నాసిర్ జంగ్ సైనికులు హిమాయత్ ఖాన్ పై దండుగా పడి హతమార్చారు. ఈ వారసత్వ యుద్ధంలో నాసిర్ జంగ్కు వ్యతిరేకంగా మీర్ జాఫర్ పక్షాన చేరిన సేవనూరు, కడప నవాబులు, చివరికి మీర్ జాఫర్ కూడా నాసిర్ జంగ్ సైన్యం చేత చంపబడ్డారు. ఫ్రెంచ్ సేనాని బుస్సి నాసిర్ జంగ్ సోదరుడైన సల్పత్ జంగ్ను గద్దెనెక్కించి అందుకు గాను లక్షల ధనాన్ని స్వీకరించి క్రీస్తుశకం 1751 మార్చి 15వ తారీఖున కందినవోల కోటను ముట్టడించాడు. హిమాయత్ ఖాన్ సైనికులు 4,000 మంది కోటను రక్షించే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు. ఫిరంగి బలం ముందు వారు నిలవలేక పలుదిక్కులకు పరుగులు తీశారు. కోట లోపలికి ప్రవేశించిన ఫ్రెంచ్ సైన్యం కనబడిన వ్యక్తినల్లా చంపి కోటను ఆక్రమించారు. కందనవోలు సీమ చరిత్రలో ఇదో అత్యంత విషాదకరమైన సంఘటన. కందనవోలు పాలకుడిగా నిజాం నవాబు సల్బత్ జంగ్ తన ప్రతినిధిగా మహమ్మద్ ఆలంను నియమించాడు. ఆర్కాట్లో ఉన్న హిమాయత్ ఖాన్ బహద్దూర్ సోదరుడు మున్వర్ ఖాన్ బహద్దూర్ క్రీస్తుశకం 1752 తన సైన్యంతో కందనవోలు కోటపై దాడి జరిపి మహమ్మద్ ఆలం ఖాన్ను పారద్రోలి తాను ఏలికయ్యాడు. మున్వర్ ఖాన్ తదనంతరం అతని 3వ కుమారుడు అలఫ్ ఖాన్ పాలకుడయ్యాడు. చివరి 4వ మైసూర్ యుద్ధంలో హైదరాలీ కొడుకు టిప్పు సుల్తాన్ అసువులు బాశాడు. ఆ యుద్ధంలో ఆంగ్లేయులకు సహాయపడినందుకు గాను నిజాం నవాబు నేడు రాయలసీమగా పిలువబడుతున్న నాటి రేనాటి ప్రాంతాన్ని చేజిక్కించుకున్నాడు. రేనాటి ప్రాంతంలోని పాలెగాండ్ర నుంచి, జాగీర్దార్ల నుంచి కప్పం వసూలు చేయటం తన వల్ల కాకపోవటంతో 1800 అక్టోబర్ 12వ తేదీన ఆంగ్లేయులకు దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. రేనాటి ప్రాంతం ఆంగ్లేయుల వశమయ్యింది. సర్ థామస్ మన్రో అనే ఆంగ్ల అధికారి ఇక్కడి పాలెగాండ్రను పారద్రోలి ఈస్టిండియా పాలనను ప్రారంభించాడు. మున్వర్ ఖాన్ తర్వాత కందినవోలు చివరి ఏలిక గులాం రసూల్ ఖాన్.
3: ఈ సమావేశానికి విచ్చేసిన రేనాటి ప్రాంత జాగీర్దారులారా, నవాబుల్లారా, ఈ బ్రిటిష్ వారిని పారద్రోలటం మన ప్రథమ కర్తవ్యం. వీరి పాలన యావత్తూ దోపిడి పాలన అని మీ అందరికీ తెలుసు. మన దేశ సంపదనంతా ఇంగ్లండ్ చెరవేసి మనలను, మన ప్రజానీకాన్ని బికార్లను చేస్తున్నారు. వారిని ఈ సీమ నుంచి పారద్రోలాలంటే చిన్న చిన్న తిరుగుబాట్లు చాలవు, పెద్ద ఎత్తున దాడి చేయాలి. అందుకు ఎంతో ఆయుధ బలం, సైనిక బలం అవసరం. ఆయుధ బలాన్ని నేను సమకూరుస్తాను, సైనిక బలాన్ని మీరు సమకూర్చండి. అందరం కలిసి ఈ తెల్ల కుక్కలను ఈ సీమ నుంచి తరిమి తరిమి కొడదాం. మీరందరూ నా ఈ ప్రయత్నానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను.
4: చాలా సంతోషం.
2: గులాం రసూల్ ఖాన్ మరణంతో కందినవోలులో నవాబుల పాలన అంతమై బ్రిటిష్ పాలన మొదలయ్యింది. వారి పాలనలో కందినవోలు కందవోలుగా, కందనూరుగా మారి చివరికి కర్నూలుగా వ్యవహరించబడి అదే నామాన స్థిరపడిపోయింది. 1905 మొదలైన వందేమాతర ఉద్యమం మొదలు

0: 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఈ పట్టణ ప్రాంతంలోని ప్రజలు పలు ఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లారు. అలాంటి వారిలో ముఖ్యుడు ఆంధ్రదేశపు తొలి రాజకీయ ఖైదీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. స్వరాజ్య ఉద్యమంలో భాగంగా 1921లో గాంధీజీ కర్నూలు పట్టణంలో పర్యటించారు. 1947లో స్వరాజ్యం వచ్చాక పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో మద్రాసుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రుల రాజధాని మద్రాసు నుంచి కర్నూలుకు తరలివచ్చింది. ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 1953 మొదలు 1954 నవంబర్ వరకు కొనసాగించబడి 1954 డిసెంబర్లో రాజధాని హైదరాబాద్కు తరలిపోయింది. నైజాం ప్రాంతాన్ని కలుపుకుని విశాలాంధ్ర ఏర్పడింది. గత వైభవానికి చిహ్నంగా, గతించిన చరిత్రకు నిదర్శనంగా నేడు కర్నూలులో నిలిచి ఉన్నవి అబ్దుల్ వహబ్ గుమ్మజ్, కొండారెడ్డి బురుజు మాత్రమే.
1: గత వైభవాల సారం కర్నూలు నగరం రూపకం విన్నారు. రచన శ్రీ ఎస్డివి అజీజ్, వ్యాఖ్యానం శ్రీమతి ఎం వేణుమాధవి. ఇందులో ఆటవిక మానవుడు శ్రీయుతులు ఎం సంజన్న, కొండన్న ఎన్ సుధాకర్ రెడ్డి, కుంటప్ప డాక్టర్ వి పోతన్న, శ్రీకృష్ణ దేవరాయలు బిసి కృష్ణ, అళియరామరాయలు విఎస్ ప్రభాకర్ శర్మ, గోపాలరాజు ఎం ప్రతాప్, సైనికుడు కెవి కృష్ణ, అబ్దుల్ వహబ్ ఖాన్ కె వెంకటేశ్వర్లు, ఇబ్రహీం ఖాన్ ఏ బాలకృష్ణ, హిమయత్ ఖాన్ టివి రెడ్డి, నాసిర్ జంగ్ బి జయదాసు నాయుడు, గులాం రసూల్ ఖాన్ ఎం గురుస్వామి, వజీర్ పిఎస్ జానీబాషా. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం, సంగీతం ఇళయరాజా.

సీతాకోకచిలుక. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన గీతం. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రం నుంచి విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం వినండి. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సంధ్యారాగం కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు ఫిలిం గీతాలు విన్నారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.

0: ఈరమ్మత కొలెక్కడ బింద నిండి నీళ్లు మోరలేకపోతున్నాయి చూడు.
1: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
2: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
0: రైచిన అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెల్లిన పో.
3: అమ్మా బ్యాగే.
4: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో మీరు వినబోగు కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా
7: సై బాల్,
6: నడుగులో తామరా
7: సై బాల్,
6: బుర్రద పుల్లా
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ.

0: అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి ఈ పూట ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:25 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పశువుల గృహ వసతి ప్రాముఖ్యత మరియు వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి వెల్దుర్తి మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఐఏ శాంతలత గారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ధరల వివరాలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు మొదలైన అంశాలని ఈనాటి పల్లెసీమరు కార్యక్రమంలో మీరు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసంతలక్ష్మి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు ఫిలం గీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన బొమ్మరీలు చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోవు కార్యక్రమాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
5: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. A meeting of the National Democratic Alliance, NDA, is underway in the national capital. The meeting is being held to celebrate NDA government completing 12 years and Prime Minister Narendra Modi becoming the longest continuously serving elected Prime Minister of India. All constituents of the alliance, besides the top leadership of the BJP, including Prime Minister Modi, are attending the meeting. The NDA meeting is also being attended by Chief Minister

0: రాజధాని అమరావతిలో రెండు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్టంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్టంలో వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్టంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండు కీలక కేంద్ర ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రెండు కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సీజీజీపీఓఏను 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఆఫీస్ వచ్చి 2 టవర్స్ దాదాపు 1,300 కోట్ల రూపాయలు 23 లక్షల స్క్వేర్ ఫీట్ 5 ఎకరాల్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు 17 ఎకరాల్లో 11 టవర్స్ ఇవి రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 4,399 రోజుల నిరంతర పాలన ప్రతి స్థాయిలో భారతదేశాన్ని పరివర్తన చెందించాలనే అద్వితీయమైన కృషితో నిండుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో 3వ అత్యధిక కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు బలమైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి జీవనోపాధిని మెరుగుపరుస్తాయని తెలిపారు. దేశాభివృద్దికి చోదక శక్తిగా ఉన్న రైతులు, మహిళలు, శ్రామికులకు మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయన్నారు. గ్రామీణాభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అచంచలమైన దృష్టికి సామాజిక మాధ్యమ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చేశామని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. గడిచిన 2 ఏళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అభివృద్ది పనుల గురించి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తమ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలో స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్టు తెలియజేశారు. విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. 104.96 కోట్ల రూపాయల వ్యయంతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ది పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుందని మంత్రి వెల్లడిస్తూ
2: 774 హాస్టల్లో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్ కూడాను ఆర్ఓ ప్లాంట్, మస్కిటో మెట్స్, దాంతో పాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం కూడా జరిగింది. శానిటేషన్ మెయింటెనెన్స్ కి అవుట్ సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొన్న మార్చి నుండి ప్రారంభించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం నుంచి నేరేళ్ల వరుస వరకు సుమారు 1,90,00,000 రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి

కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రహదారి వల్ల దండిగాం, నేరెళ్ల వలస గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు భారతీరాజా మరణం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు భారతీరాజా చిరస్మరణీయ చిత్రాలు అందించారని, భారతీయ సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని

0: చిత్ర పరిశ్రమలకు భారతీయ రాజా చిరస్మరణీయ చిత్రాలు అందించారని, భారతీయ సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా భారతీయ రాజా మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని, ఎందరో నూతన నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శక శిఖరం అనే సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. భారతీరాజా తెరకెక్కించిన సీతాకొక చిలుక, ఎర్ర గులాబీలు, చిరంజీవి నటించిన ఆరాధన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వైద్య సేవల్లో కృత్రిమ మేధ AI వినియోగాన్ని ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే మధుమేహంతో కంటిచూపు సమస్యలు, రెటినోపతి కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో AI వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఫండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ను పరిశీలించి రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది, వైద్యులను సంప్రదించాలా వద్దా అనే దానిపై AI స్పష్టత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయని, AI సేవల రాకతో ఫండస్ కెమెరాలు ఆస్టోమెట్రిస్ట్ టెక్నీషియన్ను అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు AI సహాయపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంతర్ కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని తెలియజేశారు. మరిన్ని వివరాలను వాతావరణ శాఖాధికారిని జి లక్ష్మి వెల్లడిస్తూ,
1: రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రము, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: ఇక మార్కాపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో VBG రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇప్పుడు వినండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ గురుదత్త గాన చరితామృతం ఆలపించిన వారు శ్రీ కె రామాచారి బృందం, 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో కె సునంద గారు వినిపించే సూక్తులు ప్రసారమవుతాయి, 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం ఉంటుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, ఆ తర్వాత పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధుల కారణాలు అలాగే నివారణ ఈ అంశం గురించి డాక్టర్ యు రాజా సుబ్బారావు గారితో పరిచయం ఉంటుంది, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఈ కార్యక్రమాలు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 మీరు వినవచ్చు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:35 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది, 9:30 చిత్రాంజలి కార్యక్రమంలో మరికొన్ని తెలుగు ఫిలిం గీతాలు వింటారు, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు ఉంటాయి, 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఉంటాయి, ఈ కార్యక్రమం తిరిగి 12:40 అలాగే 2:30 పునః ప్రసారమవుతుంది, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఉంటాయి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, అలాగే 5:00 శాంతిపథం నాటిక ప్రసారమవుతుంది, నాటిక అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు మీరు వినవచ్చు, 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ పోతురాజుల వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత ధరల వివరాలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు మొదలైన అంశాల్ని రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో వినవచ్చు, 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్ర గీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ఇవి ప్రసారమవుతాయి, 9:30 హిందీ ఫిలిం గీతాలు వినవచ్చు, 10:00 ఏకచిత్ర గానం శీర్షికన గోకులములో సీత ఈ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి, 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం మీరు వింటారు రేపు రాత్రి 11:10 రేపటి

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్.

సమాచార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వరమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్, బాబు ఒకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాల్ నరసింహ, మహ్మద్ సనావుల్లా, మహ్మద్ సుబాన్, మహ్మద్ రజాక్, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుడితి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, ఈశ్వర్, గంగాధర శ్రీనివాస్, కార్తిక్, పున్న, వెంకటేశం, శేఖర్, అలాగే కర్నూలు జిల్లా చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత్, సావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, వీరంతా కోరుతున్న పాట ఏదంటే ముత్యాల ముగ్గు చిత్రంలోనిది. ఆలపించిన వారు పి సుశీల, గీత రచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహదేవన్.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామలా, అశ్విని, రమేష్, మన్విత్, ఆనంద్, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్లుళ్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామరా, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజని, భార్గవి, బండి కిషోర్, హరిప్రియ, జోగ ప్రమోద్, విజయరాణి, జోగ వినోద్, రమ్యశ్రీ, శ్రీనిక, డాక్టర్ జోగ నరసయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్, వీరంతా కోరుతున్న పాట నోము చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సంగీతం సత్యం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామరా వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, చార్విక్, ఉమామహేశ్వరి, అంబాదాస్, విజయ్ కృష్ణ, శాంతి, విజయ్, వినోద్, చంద్రిక, విష్ణుప్రసాద్, అలాగే కర్నూలు జిల్లా, నాగర కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వినలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్. వీరందరూ కోరుతున్న పాట అభినందన చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఇళయరాజా.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి మన్విత్ ఆనంద్, ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, అలాగే రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట అగ్నిపర్వతం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, క్షమించాలి, ఎస్ జానకి, సంగీతం చక్రవర్తి.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల గ్రామం నుంచి విఘ్నేష్, రిక్కీ, చిట్టి, సునీత, రజిత, రాధిక, చంద్రకళ, మారెల్ల యాదయ్య, అలాగే వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే సికింద్రాబాద్, బురుడిగడ్డ, ఆర్యనగర్ సమాజం నుంచి సకుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వీరందరూ కోరుతున్న పాట అసెంబ్లీ రౌడీ చిత్రంలోనిది. ఆలపించిన వారు కెజే యేసుదాస్, చిత్ర సంగీతం కెవి మహదేవన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా కర్నూలు బీక్యాంపు అరోరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, మన్విత, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, మద్దయ్య, సాలమ్మ, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి, సమ్రీన్, ఉమ్మే సల్మా, ఆహిల్ ముజామిల్, షాహిన్ ముజామిల్ గోరా మరియు వారి మిత్రబృందం, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరంతా కోరుతున్న పాట అడవి రాముడు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం, గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

అభిరుచి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు

0: కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర

0: నరేంద్రమోదీతో పాటు బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏకనాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన్ విశ్వాస్ ఆర్ జన్ భాగీదారీకి శక్తిక ప్రతీక.
0: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 डिसीजंस वर टेकन इन टुडेस कैबिनेट मीटिंग. 1 डिसीजन कंसर्न्स द एक्सपेंशन ऑफ द अहमदाबाद मेट्रो, व्हाइल अदर 2 रिलेट टू अमरावती, द न्यू कैपिटल सिटी बीइंग डेवलप्ड इन आंध्र प्रदेश. द कैबिनेट अप्रूव्ड द अहमदाबाद मेट्रो फेज 2 ए कॉरिडोर फ्रॉम कोटेश्वर रोड टू द एयरपोर्ट इन अमरावती. सेवरल सेंट्रल गवर्नमेंट ऑफिसेज विल बी ब्रॉट टुगेदर इन अ सिंगल कॉम्प्लेक्स. 2 प्रोजेक्ट्स हैव बीन अप्रूव्ड फॉर दिस पर्पस, अ रेजिडेंशियल कॉम्प्लेक्स एंड एन ऑफिस कॉम्प्लेक्स.
1: तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और ऑफिस कॉम्प्लेक्स.
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను, అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ధి పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన, స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యం

0: సామర్థ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు ఈనాటి ఈ కార్యక్రమంలో పశువుల గృహవసంతి, పశువుల గృహవసతి ప్రాముఖ్యత మరియు వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి వెల్దుర్తి మండలం పశువైద్యాధికారి డాక్టర్ ఐఏ శాంతలత గారి ప్రసంగం వినండి.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఐఏ శాంతలత, వెల్దుర్తి మండలంలో పశువైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో మనము పశువుల గృహవసతి ప్రాముఖ్యత మరియు వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాము. పరిశుభ్రమైన పశుశాలలు పశువు అవసరాలను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా అవసరం. నిలువ నీడ మనిషికి ఎంత అవసరమో పశువులకు కూడా అంతే అవసరం. పాల

ఉత్పత్తిదారుల పశువులకు బాగా విశ్రాంతి పొందే అవకాశం కల్పించినచో పశువుల నుండి పాల దిగుబడి, పాల నాణ్యత పెరిగి పాలలో సూక్ష్మక్రిముల సంఖ్య అతి తక్కువగా ఉండునట్లు చేయగలదు. పశువులకు పొదుగుబాపు వ్యాధి రాకుండా అరికట్టగలదు. ఇంత ప్రాముఖ్యత కలిగిన గృహవసతి గురించి రైతాంగం అవగాహనగా ఉండాలి. పాడి పశువులకు సరైన వసతి కల్పించాలి. ఎక్కువ వేడి, గాలి, సూటిగా ఎండపడటము, పశువుల సాంద్రత ఎక్కువగా ఉండుట, పిడుదులు, పేలు, గోమార్ల బెడద, గాలి సరఫరాల లోపాలు పశువులకు ఒత్తిడి కలిగిస్తాయి. పాల దిగుబడి బాగుండాలంటే పశువులకు మేత, దాణా ఎంత అవసరమో సరైన వసతి కూడా అంతే ముఖ్యం. పాడి పశువులకు సరైన వసతి కల్పిస్తే పాల దిగుబడి 10% మేరకు మెరుగవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువులను అతి చలి, అతి వేడి నుంచి కాపాడుకోవడానికి గృహవసతి అవసరం. అందుకు అనుకూలంగా పాకలు నిర్మించుకోవాలి.

అవసరమో సరైన వసతి కూడా అంతే ముఖ్యము. పాడి పశువులకు సరైన వసతి కల్పిస్తే పాల దిగుబడి 10% మేరకు మెరుగవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువులను అతి చలి అతి వేడి నుంచి కాపాడుకోవడానికి గృహవసతి అవసరం. అందుకు అనుకూలంగా పాకలు నిర్మించుకోవాలి. పశువుల పాక నిర్మాణానికి తగిన స్థలము ఎంపిక చేసుకోవాలి. అది రైతుల ఇంటికి దగ్గర ఉంటే ఇంకా మంచిది. నేరుగా సూర్యరశ్మి ప్రసరించకుండా పాకను నిర్మించుకోవాలి. గ్రామీణ వాతావరణానికి అనుగుణంగా తగినంత స్థలంలో విశాలంగా ఆధునిక పాకను లేదా కొట్టమును ఏర్పాటు చేసుకోవాలి. పాడి పశువుల పాకలను ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు బాగా వచ్చే నీళ్లు నిలవని చోట ఏర్పాటు చేసుకోవాలి. పశువుల పేడ మూత్రము పశువులను కడిగిన నీళ్లు పాకలో నిల్వ ఉండకుండా పోయేటట్లు తగిన ఏర్పాటు చేసుకోవాలి. పాక లేదా కొట్టము చుట్టుపక్కల చెట్లు నాటాలి. కొట్టము పాకలో ఖనిజ లవణపు ఇటుకలు ఎల్లప్పుడూ ఉంచాలి. గోమారులు మరియు పిడుదలు రాకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల చెట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు నిలబడటానికి లేదా పడుకోవడానికి నంది మాదిరిగా పడుకోవడానికి మేత వేయడానికి నీరు త్రాగడానికి తగినంత స్థలం కేటాయించాలి. నేల గట్టిగా నీటిని పీల్చనిదిగా జారిపోకుండా ఉండాలి. పశువులకు షెడ్డును తూర్పు పడమర దిశగా నిర్మించాలి. షెడ్డు ఎత్తు 1.5 మీటర్లు వెడల్పు 0.3 మీటర్లు ఉండాలి. షెడ్డు లోపల మూలనున్న ప్రదేశాలని శుభ్రం చేయడానికి వీలుగా చదును చేయాలి. మురుగు కాలువ కనీసం 30 సెంటీమీటర్ల వెడల్పు 7.5 నుండి 15 సెంటీమీటర్ల లోతు ఉండాలి. మురుగునీరు త్వరగా ప్రవహించడానికి వీలుగా కాలువ పూర్తిగా ఏటవాలుగా ఉండాలి. మురుగునీరు సమీపంలో పచ్చిమేత పెంచే స్థలం వద్దకు లేదా గోతి వద్దకు వెళ్ళేలా చూడాలి. షెడ్డు కప్పుకు ఏ రేకులైనా వాడవచ్చు. ఇనుపరేకులు వాడినప్పుడు వాటిపై 5 నుండి 6 సెంటీమీటర్ల మందంతో గడ్డి పరవాలి. పెంకులు కూడా వాడవచ్చు. గడ్డి లేదా తాటి ఆకులతో కూడా కప్పు వేయచ్చు. అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. రేకులైతే 12 నుండి 15 డిగ్రీలు, గడ్డి తాటాకు కప్పు అయితే 30 డిగ్రీలు ఏటవాలుగా ఉండాలి. కప్పుకు 50 నుండి 75 సెంటీమీటర్లు చూరు ఉండాలి. నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా వీలైనంత వరకు స్థానికంగా లభించే సామాగ్రిని వాడుకోవాలి. అయితే అదే సమయంలో అన్ని నాణ్యమైనవిగా ఉండాలి. రైతులు తమకు అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి పశువుల సంఖ్యను బట్టి కనీస అవసరాలను గమనిస్తూ షెడ్డు లేదా పాకను నిర్మించుకోవాలి. పశువులకు 2 రకాల గృహ నిర్మాణాలు చేయవచ్చు. మొదటిది 6 బయట పాక నిర్మాణము. పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడదు. ఈ పద్ధతి యందు విశాలమైన స్థలము చుట్టూ కంచె వేసి ఒక ప్రక్కగా పాకను నిర్మిస్తారు. పశువులు పాలు తీయినప్పుడు వైద్యము చేయుటకు మాత్రమే పాకలు యందు కట్టివేస్తారు. మిగిలిన సమయమందు 6 బయట తిరుగుతూ ఉంటాయి. రాత్రి పగలు పశువులు ఫెన్సింగ్ లోపలే తిరుగుతుంటాయి. పాకలు ఉండుట వలన చలి వర్షము ఎండ మొదలగు వాటి నుండి పశువులకు రక్షణ ఉండును. పశువులకు అందుబాటులో నీరు మేత ఎల్లప్పుడూ ఉండాలి. పశువులు స్వేచ్ఛగా 6 బయట ఉండుట వలన వాటికి సరైన వ్యాయామము లభించి ఆరోగ్యంగా ఉంటాయి. ఎదలో ఉన్న పశువులను గుర్తించడము తేలికగా ఉంటుంది. పశువుల యాజమాన్యము సులభముగా ఉండును. పనివాళ్ల ఖర్చు తక్కువగా ఉండును. అన్ని రకాల వయస్సు గల పశువులను ఈ పద్ధతిలో పెంచవచ్చు. కొండ ప్రాంతాలు అధిక వర్షాలున్న ప్రాంతాల్లో తప్ప వెచ్చని ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగుంటుంది. 6 బయట పాకల పద్ధతి యందు ప్రతి పశువుకు

ఆరుబయట మరియు పాకయందు కొంత స్థలము అవసరం అవుతుంది. అలాగే పశువులు మేత కోసం కొట్లాడకుండా సరిపడినంత మేత స్థలము ఇవ్వాలి. రెండవ పద్ధతి, పశువులను కట్టేసి పెంచు విధానము. ఈ పద్ధతి యందు పశువులను పెంచుట వివిధ రకములైన షెడ్లు కావలెను. ఆవుల పాకలు, ఈనే పశువుల షెడ్డు, రోగగ్రస్త పశువుల పాకలు, దూడల పాకలు, ఆవులు లేదా గేదెలు 10 కన్నా తక్కువ ఉన్న ఎడల ఒక వరుస యందు, అంతకన్నా ఎక్కువ ఉన్న ఎడల 2 వరుసల యందు పెంచుకొనవచ్చు. ఒకే దగ్గర మెడకు తాడు కట్టేసి మేత అందించడం, పాలు పిండడం చేస్తారు. ఒక వరుసలో పెంచినప్పుడు పశువులను ఏదైనా గోడకు ఆధారముగా వేసిన రేకులు లేదా తాటాకుల కప్పును షెడ్డుకు ఉపయోగించవచ్చు. గోడ వారగా మేత నీటి తొట్లను ఏర్పాటు చేసుకొని షెడ్డు లేదా పాకలో ప్రతి పశువుకు 1 నుండి 1.2 మీటర్ల పొడవు, 1.72 మీటర్ల వెడల్పు ఉండేలా స్థలాన్ని కేటాయించాలి. పశువులు పెద్దవైతే ఈ స్థలాన్ని పెంచాలి. 10 పశువుల వరకు ఉంటే ఒకే వరుసలో ఉండేలా షెడ్ నిర్మిస్తే సరిపోతుంది. 10కి పైగా పశువులు ఉంటే మాత్రం 2 వరుసలుగా ఏర్పాటు చేయడం మంచిది. 2 వరుసల్లో పెంచినప్పుడు తలలు ఎదురెదురుగా ఉండు పద్ధతి కానీ లేక ఎదురెదురు పశువుల తోకల్ని ఒకవైపు నుండు పద్ధతి కానీ నిర్మించుకునవచ్చు. దీనిని హెడ్ టు హెడ్ సిస్టమ్ మరియు టెయిల్ టు టెయిల్ సిస్టమ్ అని అంటారు. ఇప్పుడు వేసవిలో పశువులకు తీసుకోవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా పెరగడం గమనిస్తున్నాము. పశువులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పశువులపై ఒత్తిడి, ఎండ దెబ్బకు లోనై హార్మోనల్ చేంజెస్ వలన వ్యాధి నిరోధక శక్తి కోల్పోతాయి. దానికి తోడు ఎండాకాలంలో పచ్చిమేత కొరత వలన పాల దిగుబడి తగ్గిపోతుంది. దీని వలన పాడి రైతు నష్టపోవడం జరుగుతుంది. పశువులు వేసవిలో నీళ్లు తాగడం ఎక్కువై మేత తినడం తగ్గిస్తాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వలన వేసవిలో అనారోగ్యం పాలవకుండా పశువులను కాపాడుకోవచ్చు. మొదటిగా తమ షెడ్లో కానీ కొట్టాలలో కానీ చల్లటి వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి. దీనికి గాను ఒకవేళ రేకుల షెడ్డు ఉంటే దానిపైన వరిగడ్డిని కానీ చెత్తా చెదారం వేసి నీళ్లు చిలకరించాలి. దానితో షెడ్లో ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. బయట వేడి వలన కిరణాలు షెడ్ లోపలికి వస్తుంటాయి. వాటిని ఆపడానికి షెడ్ల చుట్టూ గోన సంచులు కట్టి వాటిని నీటితో చల్లడం వలన కాస్త వేడిని తగ్గించవచ్చు. షెడ్లలో ఫాగర్స్ అనే ఒక పైప్ సిస్టమ్ను పెట్టినట్లయితే నీటి తుంపర్లు పడటం వలన పశువు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇకపోతే ఆహారం విషయానికి వస్తే పశువుకు తగినంత నీరు ఏర్పాటు చేయాలి. తద్వారా ఎక్కువ నీరు త్రాగడం వలన వేడి నుండి తనను తాను రక్షించుకుంటుంది. సమతుల్య ఆహారాన్ని కల్పించడం, పశువులలో పాల ఉత్పత్తి తగ్గకుండా నిలకడగా ఉండడానికి సహాయపడుతుంది. రైతుకు మేలు చేయడం జరుగుతుంది. పాల ఉత్పత్తిలో నష్టాలు తగ్గడం జరుగుతుంది. పశువును రోజుకు 2-3 సార్లు చల్లటి నీటితో కడిగినట్లయితే శరీర ఉష్ణోగ్రత తగ్గి పాల ఉత్పత్తి పెంపొందడం జరుగుతుంది. పాడి పశువులలో పరిశుభ్రత పాటించడం ముఖ్యమైన అంశం. దానిలో లోపం వలన పశువులకు ఎక్కువగా పొదుగువాపు వ్యాధి సోకడం జరుగుతుంది.

దీనికి గాను నివారించడానికి రైతులు రోజు పశువును కడగటమే కాకుండా పొదుగును పాలు పిండక ముందు పిండిన తరువాత గోరువెచ్చటి నీటితో కానీ శుభ్రంగా కడిగి బట్టతో తడి లేకుండా తుడవాలి. ఎండాకాలంలో చిరుజల్లుల వలన అక్కడక్కడ లేతగడ్డి మొలవడం జరుగుతుంది. వాటిని మేపడం వలన హెచ్ఎస్ వంటి వ్యాధుల బారిన పశువులు పడటం జరుగుతుంది. అందుకు గాను ప్రభుత్వము పశువులకు వ్యాధి నివారణ టీకాలు సరఫరా చేయడం, వేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మనము కొన్ని పశువులలో వ్యాధి నివారణ టీకాల గురించి తెలుసుకుందాం. గొర్రెలలో వ్యాధి నివారణ టీకా మందులు నెలవారీగా సంవత్సరం పొడుగునా వివిధ వ్యాధి నివారణ టీకాలు వేస్తారు. మొదటిది ముసర లాంటి వ్యాధి అనగా పిపిఆర్. టీకా మందు పేరు పిపిఆర్ టీకా. మందు యొక్క పరిమాణం పిల్లలలో 1 ml, పెద్దవాటిలో 1 ml చర్మం క్రింద వేయడం జరుగుతుంది. ఇది జనవరి నెలలో వేసుకోవడం మంచిది. గాలికుంటు వ్యాధి టీకా. ఇది కూడా పిల్లలలో పెద్దలలో 1 ml చర్మం క్రింద వేసుకునడం జరుగుతుంది మార్చి నుండి ఆగస్టు నెలల వరకు. చిటుక వ్యాధి టీకా 2.5 ml పిల్లలలో, పెద్దవాటిలో 5 ml చర్మం క్రింద మే జూన్ నెలలలో ఇవ్వవలెను. గొంతువాపు వ్యాధి టీకా 2.5 ml పిల్లలలో, 5 ml పెద్దవాటిలో చర్మం క్రింద జూన్ జూలై నెలలో ఇవ్వవలెను. దొమ్మ వ్యాధి, దీనిని ఆంత్రాక్స్ అని కూడా అంటారు. ఆంత్రాక్స్ టీకా లేదా దొమ్మరోగం టీకా అంటారు. మందు యొక్క పరిమాణం పిల్లలలో 1 ml, పెద్దవాటిలో 1 ml చర్మం క్రింద సెప్టెంబర్ నెలలో ఇవ్వవలెను. మసూచి లేదా బొబ్బరోగము, దీనిని మసూచి టీకా అంటారు. మందు యొక్క పరిమాణం పిల్లలలో పెద్దలలో 1 ml చర్మం క్రింద నవంబర్ నుండి డిసెంబర్ నెలలలో ఇవ్వవలెను. ఇప్పుడు మనము కుక్కలలో కొన్ని వ్యాధి నివారణ టీకాలు గురించి తెలుసుకుందాం. వ్యాధి నివారణ టీకా వేయకముందు నట్టల నివారణకు డీవామింగ్ మెడిసిన్ కుక్కలలో ఇవ్వడము ప్రాముఖ్యము. కొన్ని టీకాల గురించి తెలుసుకుందాం. మొదటిది డిస్టెంపర్ వ్యాధి. ఇది వయసు 6 నుండి 8 వారాల వయసున్న చిన్న కుక్క పిల్లలకు ప్రతి సంవత్సరం వేయించాలి. హెపటైటిస్ వైరస్ మరియు లెప్టోస్పైరోసిస్ కిల్డ్ బ్యాక్టీరియా వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంటుంది. వయస్సు 9 వారాలలోపు మరియు ప్రతి సంవత్సరం అదే తేదీన బూస్టర్ డోస్ అనేది వేయించవలెను. 4వది రేబీస్ వ్యాధి, పిచ్చి కుక్క వ్యాధి. దీనికి రేబీస్ వ్యాక్సిన్ మాడిఫైడ్ లైవ్ వైరస్ వ్యాక్సిన్ వయస్సు 3 నుండి 4 మాసాల కుక్క పిల్లలకు తప్పనిసరిగా వేయించవలెను. ఇదే వ్యాక్సిన్ మరియు బూస్టర్ డోసుగా 21 రోజుల తర్వాత మరలా వేయించవలెను. తర్వాత ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ని మళ్ళీ వేయించవలెను. పార్వో వైరస్, ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్ 6 నుండి 8 వారముల వరకు కుక్కపిల్లల్లో వేయవలెను. 12 వారములకు మరలా బూస్టర్ డోస్ వేసి ప్రతి సంవత్సరం ఒకసారి రిపీట్ చేయవలను. దూడలలో 3 నెలలు దాటిన తర్వాత ఈ విధంగా ఈరోజు కార్యక్రమంలో మనము

0: పశువుల గృహ వసతి ప్రాముఖ్యత మరియు వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి వెల్దుర్తి మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఐఏ శాంతలత గారి ప్రసంగం విన్నారు.
1: మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది.
0: ఇప్పుడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని వ్యవసాయోత్పత్తుల ధరల వివరాలు వింటారు. వేరుశనగ అత్యల్ప ధర 6,755 రూపాయలు, అత్యధిక ధర 7,950 రూపాయలు, ఎక్కువగా అమ్ముడైన ధర 6,819 రూపాయలు, ఆముదాలు అత్యల్ప ధర 5,940 రూపాయలు, అత్యధిక ధర 6,269 రూపాయలు, ఎక్కువగా అమ్ముడైన ధర 6,269 రూపాయలు, ఎండుమిర్చి అత్యల్ప ధర 8,699 రూపాయలు, అత్యధిక ధర 10,899 రూపాయలు, అలాగే ఎక్కువగా అమ్ముడైన ధర కూడా 10,899 రూపాయలే. శనగలు అత్యల్ప ధర 3,119 రూపాయలు, అత్యధిక ధర 5,601 రూపాయి, ఎక్కువగా అమ్ముడైన ధర 4,880 రూపాయలు. కందులు అత్యల్ప ధర 6,870 రూపాయలు, అత్యధిక ధర 7,712 రూపాయలు, ఎక్కువగా అమ్ముడైన ధర 7,392 రూపాయలు. మొక్కజొన్న అత్యల్ప ధర 1,754 రూపాయలు, అత్యధిక ధర 1,940 రూపాయలు, ఎక్కువగా అమ్ముడైన ధర 1,920 రూపాయలు. మినుములు అత్యల్ప ధర 2,500 రూపాయలు, అత్యధిక ధర 7,352 రూపాయలు, ఎక్కువగా అమ్ముడైన ధర 6,112 రూపాయలు. కొర్రలు అత్యల్ప ధర 1,602 రూపాయలు, అలాగే అత్యధిక ధర ఎక్కువగా అమ్ముడైన ధర కూడా 1,602 రూపాయలే. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని వ్యవసాయోత్పత్తుల ధరల వివరాలు విన్నారు. ఇప్పుడు జానపద గీతాలు వింటారు.

శివులకు తోడు కమ్మలు జత్తహ శివులకు తోడు కమ్మలు జత్తహ కాళ్ళకు ఎండి కడియాలు జత్తహ కాళ్ళకు ఎండి కడియాలు జత్త కడుముకు గజ్జలు డానము జత్త తవరము ఎండి కుప్పెలు జత్తహ నా మాట ఆ పిల్ల.

చేతులు తెచ్చ, చేతులకు రంగురంగుల గాజులు తెచ్చ, ఎడలోకి సన్నజాజి మొగ్గలు తెచ్చ, మెడలోకి పచ్చ పచ్చ పూసలు తెచ్చ, పెద్ద బెల్లం చెరుకు గడిలు కోనిచ్చాట మాట మాట ఇనిరావే నాగాల చెమి నిన్ను పెళ్ళైనా పిల్ల పెళ్ళైనా.

0: రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, కొట్టాలా దాటుకుంటూ ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయన్, ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయన్, రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, కొండలను దాటుకుంటూ కోనలను దాటుకుంటూ ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయనం, ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయనం, రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, అటకేశ్వరం దాటుకుంటూ ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయనం, ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయనం, రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, పాలధార పంచదార సాక్షి గణపతి చూసుకుంటూ ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయనం, ఎగిరెగిరి పోతున్న శివుని జోడన పయనం, రమశిలకా ఎక్కడికే నీ పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం, శ్రీశైలం పోతున్న శివుని జోడన పయనం,
1: ఎద్దు మంచి ఎరా కోడ వెలుగ దాగ సెలు కోలగు బాలంటి జడిగమున్నది ఓ సత్య

ना सा मिरंगा सुसीरे।

0: దుగజిదుగ అదుగజి దుగమ నా ఊరు వంచు నా టెంకాయ వనము వచ్చు బెల్లము పచ్చి గొబ్బెర నా సామి రంగ వలాడే పాయము చెరా ఎద్దు మంచి ఎరా గోడయలు కదా గజలు కాల గుబాలంటి జడిగమున్నది.
1: జానపద గీతాలు విన్నారు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందుకే నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతీ యువకులు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు.

0: దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో మూడు రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈరోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయింది అనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలు ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవీవై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు 1st వర్షన్ జరిగింది, 2nd వర్షన్, 3rd వర్షన్, ప్రజెంట్ 4th వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవీవై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది.

0: శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుయబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూసి చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు. ఆ కోర్సును చూసి చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ని ఇప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలామంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా APSDC మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళిన

0: ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలిచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది. కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
1: రే బజారే,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండికి వస్తున్నాయి, బాగా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కవి సంగమం ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసంతలక్ష్మి గారి స్వీయ కవితలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి ఎస్ వసంతలక్ష్మి గారి స్వీయ కవితలు.
7: కవితా శీర్షిక అక్షరాలు. అక్షరాలు విలువను పెంచే వరాలు. అక్షరాలు కూర్చు, పదాలు చేర్చు, వాక్యాలుగా మార్చు, పాఠాలు నేర్చు, అందరి మన్ననలు ఆకాంక్షించు, అక్షరాస్యతను పెంపొందించు, అందరి జీవితాలను వెలిగించు, భరతజాత ఖ్యాతిని పెంచు, భరతమాత బిడ్డగా గర్వించు, అక్షరమాల ఆశలు తీర్చే వరాలమాల. కవితా శీర్షిక మాబడి. చదువులమ్మకు నిలయం మాబడి, చదువులే చదువులు మాబడి, మంచి నేస్తాలకు నిలయం మాబడి, చిలిపి కజ్జాలకు నిలయం మాబడి, మంచి అలవాట్లకు నిలయం మాబడి, అందరికీ మంచిని తెలిపేది మాబడి, భయం అంటే తెలియనిది మాబడి, బడిత అంటే ఎరుగదు మాబడి, ఆటపాటలకు హరివి

0: ఇల్లు మాబడి, ఆనందాలకు నిలయం మాబడి, పసిపిల్లలకు అమ్మఒడి మాబడి, బంగారు భవిష్యత్తుకు బాట మాబడి. కవితా శీర్షిక అమ్మఒడి. అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలల భరోసా పథకం. అమ్మలందరికీ ఆనందదాయకం. ఈ పథకం ప్రయోజనం ప్రతి బిడ్డకు విద్యనందించటం. ఓ అమ్మా, అమ్మఒడి పథక ప్రయోజనాన్ని తెలుసుకో. ఆశించిన ఫలితం, దీని పరమార్థం చదివేనని తెలుసుకో. చదివే వెలలేని సంపద అని గ్రహించు. నీ పిల్లలకు అక్షరజ్ఞానం అందించు. ప్రతి ఇంట అక్షరదీపం వెలిగించు. ఇంటి నిండా సిరుల వర్షం కురిపించు. అక్షరదీపాన్ని ఆర్పితే ఇంటి నిండా చీకటే. మరొకమ్మా, పనికన్నా బడే బ్రతుకని, బడిలో లేని బ్రతుకు భారమని భయపడు. అమ్మతనంలోని కమ్మతనాన్ని అక్షరరూపంలో అందించు. నీ పిల్లల బంగారు భవిష్యత్తుకు నీవే ఊతవై నడిపించు. కవితా శీర్షిక ఆడజన్మ. ఆడజన్మకు ఎన్ని శాపాలో అన్న వాక్కు అక్షర సత్యం. తల్లి గర్భంలో రక్తపు ముద్దనైనా గర్భస్రావం పేరుతో అంతమొందిస్తారు. అమ్మఒడిలో ఆడే పసకందునైనా పైచాచికంగా కడతేరుస్తారు. అమ్మఒడిలో లేదు రక్షణ, ఏమిటి భక్షణ, ఇంకెక్కడుంది రక్షణ. చంద్రుని మీద ప్రయోగాలు, చంద్రుని మించు అందమొలికించు పసిపాపపై అరాచకాలు. మానవత్వం మంటగలిసిందా? అసలు మనుషులనే మాటే మరిచారా? చట్టాలు, శాసనాలు, రిజర్వేషన్లు, పథకాల వల్ల ఏమిటి ప్రయోజనం? చరిత్ర తిరగేస్తే రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి మగవారితో దీటుగా రణరంగాన రాజరికాన సమ ఉజ్జీలు. ఒకప్పుడు ఆడపిల్ల అంటే లక్ష్మి, ఇప్పుడు ఆటబొమ్మ. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో చేసే దౌర్జన్యాలు, యాసిడ్ దాడులు ఆగేనా? కత్తిపోట్లు, కాలినగాయాలు, రక్తపు చారికలే వరాలా? నిర్భయ చట్టం నిరర్థకమేనా? మనుషుల కన్నా జంతువులే నయం. వాటికి విచక్షణ లేదు, కాని విశ్వాసం ఉంది. కసి కార్పణ్యాలు లేవు, ఈర్షాద్వేషాలు లేవు. సృష్టిలో మానవ జన్మ ఉత్తమమైనదని అన్నమాట నిజమేనా? మారండి, ఓ మంచి మనిషిలా, మంచి నాన్నల, మంచి కొడుకుల, మంచి భర్తల, మంచి అన్నల, మంచి స్నేహితుడిలా, మంచి ప్రేమికుడిలా మసలండి. అందరి అభిమానాన్ని చూరగొనండి. కవితా శీర్షిక దాహం. ఈ దాహార్తి తీర్చేదెవరు? గుండె మంటలు ఆరేదెప్పుడు? చుట్టూ నీరే కాని త్రాగడానికి గుక్కడి నీళ్లేది? రాయలసీమ రాళ్లసీమేనా? సునామీలు, తుఫాన్లు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రాజెక్టులు, ఆనకట్టలకు ఇంకో పక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కాని నీళ్ల కోసం ఏమిటి కటకట? ఎప్పుడు తీరుతుంది ప్రజల దాహం కోసం విలవిల? ఒక బిందె నీళ్ల కోసం గంటలు గంటలు క్యూలో నిలబడాలి. కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఎంత దూరం, ఎంతకాలం? చివరికి నీటిని కొనుక్కోవడం తప్పదు. ఇక గాలి కోసం కూడా కాబోలు. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం. ఎన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించినా, ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించినా మార్పు లేదు, మచ్చికైనా కానరాదు. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వర్షపు నీటిని పొదుపు చేయాలి, నీటి వనరులను నిలబెట్టుకోవాలి, చెట్లు పెంచాలి, ఆకుపచ్చదనాన్ని పంచాలి, ప్రాణవాయువును పెంచాలి, వన్యజీవులను సంరక్షించుకోవాలి. అప్పుడు తీరుతుంది ఈ దాహార్తి. అందుకే ఇదే నా విన్నపాల సుమాంజలి. కవితా శీర్షిక పండుటాకులు. జీవిత పయనంలో చివరి మజిలి, ఎలా, ఎక్కడ, ఎవరితో గడపాలి? నీతోనా నాతోనా అనే వంతుల బాధ్యత మరిచిన ఓ కొడుకుల్లారా, మరవకండి. రేపు మీ గతి ఇదే. ఎందరికో జీవితాన్ని, మరికొందరికి తమ రక్తాన్ని, కాలాన్ని, కాయాన్ని కరిగించి అరిగించి నీ వాళ్లకే వత్తిగా కాలి, ఎండు ఒగరుగా మారి చివరికి నిల్వ నీడలేక పలకరించే దిక్కులేని నిర్భాగ్యులకు కనువిప్పు. మరికొందరికి గుణపాఠం కావాలని నా ఈ చిన్ని సందేశం.
1: శ్రీమతి ఎస్ వసంతలక్ష్మి గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి కవి సంగమం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:06. ఇప్పుడు చిత్రసీమ. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా షాడో చిత్రం నుంచి గీతామాధురి సింహ ఆలపించిన గీతం, గీతరచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం SS థమన్.

0: సింహాద్రి చిత్రం కోసం కళ్యాణి మాలిక్ బృందం ఆలపించిన గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.
1: సింగమలై వందమురాయిరం సింగమలై వందమురాయిరం సింగమలై పంచముఖ కాలం తక శిరసి చపటి పడెక్కుం సింగ.

0: సాటి రుణ సాటి వాడు చదరని ఆ శబరిమలై
1: సింగమలై సింగమలై సింగమలై సింగమలై.

ఆశలు నిస్పృహలు మా నీచుల మహానీచుల మాయాజాలపు గుహలో తెరిచి చూసినా విన్ను విరిచి లేచినా నవ్వినా నడిచిన

0: గిరుల సాటి వాడు చదరని ఆ శబరిమలై
1: సింగమలై సింగమలై సింగమలై సింగమలై.

చీకటి మబ్బులు కాలుస్తూ పేలుస్తూ సింకమలై వస్తుంటే ఇంత నీళ్ల కుంటెల్లో మోగింది మృత్యు భేరే. అదిరి పట్ట శత్రు మూక పోక ముడిచి పరారే.

శివ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా

సింధూర పువ్వు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం, సంగీతం మనోజ్ గ్యాన్.

కార్యక్రమంలో చివరిగా దొంగ దొంగ చిత్రం నుంచి మనో ఉన్ని మీనన్ చిత్ర ఆలపించిన గీతం, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత పుష్కర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 2026 వరకు సాగిన ఎన్డీఏ ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పొచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా ఎన్డీఏ కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఎన్డీఏ

0: పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికైన ప్రధానమంత్రులు నిరంతరాయంగా 4399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించినట్టు తెలియజేశారు.
1: माननीय प्रधानमंत्री जी ने एक निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक देश की निरंतर सेवा करने का रिकॉर्ड स्थापित किया है. इस प्रस्ताव में माननीय प्रधानमंत्री जी के निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक देश की निरंतर सेवा का जो ऐतिहासिक अवसर है इसके विषय में चर्चा हुई, संकल्प लिए गए. आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేరకు దీన్ని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ సముదాయాల నిర్మాణం, సాధారణ నివాస సముదాయాల నిర్మాణాలు ఈ ప్రాజెక్టుల్లో భాగమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: अमरावती नया शहर बन रहा है तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. दो प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉयज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया.
0: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మెటా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గుజరాత్లోని జామ్నగర్లో 168 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు భారతదేశం పట్ల మెటా సంస్థకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా మెటా ఉత్పత్తులు, కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ మార్కెట్లలో ఒకటైన భారతదేశానికి మరింత చేరువ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రపంచస్థాయి డేటా సెంటర్ ద్వారా సంస్థ తన ఏఐ మౌలిక సదుపాయాలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక పెట్టుబడులను బలోపేతం చేయగలదని మెటా విశ్వాసం వెలిబుచ్చింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై ఈరోజు సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియ్యూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని పేర్కొంది. ఈ వ్యవస్థలను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడం బహుళ ముప్పు వాతావరణంలో భారత నావికాదళ నౌకల కార్యాచరణ భద్రతను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణల్లో ఒకటిగా నిలిచినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అత్యంత కీలక విజయాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026ను ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, ఎన్ఈపి అమల్లో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా

0: తమ ఆసక్తులు ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన రంగాల్లో తమ అభివృద్ధికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛ పొందుతున్నట్టు చెప్పారు. గతంలో సమాజంలోని పరిమిత వర్గాలకే విద్యా అవకాశాలు కేంద్రీకృతమై ఉండగా ప్రస్తుతం సాంకేతిక సహాయంతో ఆ అడ్డంకులు గణనీయంగా తగ్గాయని, ఫలితంగా మరింత మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం గురించి, చట్టబద్ధంగా నమోదైన హోమియోపతి వైద్యుల గురించి వ్యాఖ్యలు చేసే సమయంలో అన్ని వర్గాల భాగస్వాములు, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మాధ్యమ వేదికల ద్వారా హోమియోపతికి సంబంధించి తప్పుదోవ పట్టించే, ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఘటనలను కమిషన్ గమనించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. జాతీయ హోమియోపతి కమిషన్ చట్టం 2020 ప్రకారం హోమియోపతి దేశంలో చట్టబద్ధంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని కమిషన్ చైర్మన్ డాక్టర్ తారకేష్ జైన్ తెలియజేశారు. హోమియోపతి మందులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద నియంత్రించబడుతున్నాయని వివరించారు. కమిషన్ నిర్దేశించిన వ్యవస్థీకృత విద్యా విధానం ప్రకారం హోమియోపతిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించబడుతున్నాయని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. హోమియోపతిపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తారకేశ్వర్ జైన్ హెచ్చరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందింపజేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారత్లో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడొక లలిత గీతం వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: And this is again example of a beautiful cooperative federalism, because Andhra government had initiated this idea, but center is now indirectly helping them with this central government residential complex so that the state can take forward the project of building the new capital.
1: Right. And a quick word on the Ahmedabad Metro Rail Project Phase 2A, sir.
0: It's a very, very ambitious project, not just because of the local commuting network that is being built in Ahmedabad, Gandhinagar, and GIFT City that connects to Sardar Vallabhbhai International Airport of Ahmedabad. But remember, the futuristic vision, again, Prime Minister Modi is different from earlier people. He is looking at 2030 Commonwealth Games and the kind of requirement this future emerging Ahmedabad, Gandhinagar, GIFT City, trinity
1: Yes.
0: of cities, the Greater Ahmedabad, which is called, is going to require. And therefore, and this is going to generate employment again. This infrastructure will give a new kind of boost when it comes to the investment. So again, a Gujarat model perhaps will get a new kind of recognition with the completion of this project when the Commonwealth Games are actually played in 2030.
1: Right. Thank you, Praful ji. You've really given us a very nice overview of today's decisions on by the CCEA. Thank you very much.
0: Thank you.
2: You were listening to a discussion on key Union Cabinet decisions. The participants were Prafull Ketkar, Senior Journalist, and Lalima Aneja Tang, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో, కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. మరి మన ఈ కార్యక్రమానికి కొత్త శ్రోతలు ఎవరైనా ఫోన్ చేయదలుచుకుంటే వాళ్లకు ఒకసారి ఫోన్ నంబర్ తెలియజేస్తాను. 2 5 9 6 1 1, అలాగే మరొక నంబర్ 2 5 9 6 1 2, ఎస్టిడి కోడ్ 0 8 5 1 8. ఇప్పుడు మన శ్రోతలను పలకరిద్దాం. హలో.
5: హలో, నమస్తే సార్.
4: నమస్కారం అండి, కర్నూలు ఎఫ్ఎం రేడియో. మీ పేరు చెప్పండి.
5: నరేష్ సార్, మూసాపేట నుంచి.
4: మూసాపేట నరేష్ గారు, చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
5: సార్, సీమా సింహం సార్, సినిమా పేరు
4: సీమా సింహం.
5: అవును సార్, చందమామ చందమామ అనే పాట సార్.
4: ఓకే, చందమామ చందమామ.
5: అవును సార్.
4: మీకు కాల్ బాగా తగులుతుందండి ఇంతకు.
5: అవును సార్, అది దేవుని అదృష్టం సార్.
4: పన దయ ఏమీ లేదు, అది జనాలకు కూడా చాలా మందికి డౌట్ వస్తా అనమాట. అట్లా ఎలా అచ్చా, సరే సరే, కానీ మీ మీది ఒకటి స్టైల్ ఉంటుంది కదా, కూడా చెప్పేస్తే ఇంకా మనం మీ పాటలోకి వెళ్ళిపోవచ్చు. నవ్వేసేయండి మరి. ఓకేనా? నవ్వుతున్నారా? సరే సరే, ఓకేనండి, మాకు వినిపించాలి కదా నవ్వు. ఓకేనండి, మూసపేట నరేష్ గారు. ఓకేనండి, వాళ్ళందరి కోసం నరేష్ అడిగిన ఈ పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి.

0: హలో
1: హలో సార్.
0: హలో, నమస్కారం అండి. కర్నూలు ఎఫ్ఎం రేడియో. మీ పేరండి?
1: నా పేరు బాబు సార్.
0: బాబు గారు కాలు ఎక్కడి నుంచి చేస్తున్నారు?
1: మాది పెబ్బేరు సార్.
0: పెబ్బేరు
1: సార్.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: మాకు పల్లకిలో పెళ్లి కూతురు సార్.
0: పల్లకిలో పెళ్లి కూతురు
1: సార్.
0: అచ్చా, దీంట్లో ఏ పాట అండి?
1: అదైనా సరే సార్, మీ ఇష్టం ఉన్న సార్ సార్.
0: అచ్చా, ఏ విధంగా నా చాయిస్కే వదిలేస్తున్నారా?
1: నీకోసం సార్ ఇది.
0: ఓకే,
1: మా ఊళ్ళు కరంలో మా చుట్టాల కోసం తాండ్రపాడు.
0: వాళ్ళ పేర్లు చెప్పండి.
1: అనిలు, ఉపేంద్ర నుంచి గంగన్న.
0: ఓకే, మరి వాళ్ళందరూ, మరి మీరు అడి పాటలు అడిగినారు కానీ మరి వాళ్ళు వింటుంటారా రేడియో?
1: ఇంటర్ సార్ డోన్ సార్ డోన్ పగల సుగపలే సార్.
0: అచ్చా, అదే వాళ్ళు వినాలి కదా, మరి మీరు పాట వేసినట్టు వాళ్ళకి తెలియాలి కదా. ఓకే ఓకే బాబు గారు, మరి మీ పాట వచ్చేస్తుంది. ఓకేనా? ఓకేనండి, నమస్తే, గుడ్ నైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో,
3: హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ పేరండి?
4: జయసూర్య అండి.
3: జయసూర్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: కర్నూలు నుంచి అండి.
3: కర్నూలు నుంచేనా? ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
4: సమరసింహారెడ్డి మూవీ నుంచి.
3: సమరసింహారెడ్డి, దీంట్లో ఏ పాట అండి?
4: మీకు ఇష్టమైనది అదేనే, నందమూరి నాయక.
3: ఓకే ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
4: పుట్టినరోజు శుభాకాంక్షలు.
3: బాలకృష్ణ గారికా? అవునవును, ఈరోజు బాలకృష్ణ గారు పుట్టినరోజు కదా.
4: అవునండి, అందుకే.
3: ఓకే ఓకే, మీరేం చేస్తుంటారండి?
4: మేము చదువుకుంటున్నానండి.
3: స్టూడెంటా?
4: డిగ్రీ.
3: ఓకే ఓకే, సరే. మీరు అడిగినట్లుగానే సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాఠాన్ని వినిపిస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి?
4: ధన్యవాదాలు.
3: ఓకే, గుడ్ నైట్.
4: గుడ్ నైట్.

0: హలో హలో
1: హలో సార్,
0: నమస్కారం.
1: దీని గురించి అంటే
0: హలో నమస్కారం అండి, కర్నూలు ఎఫ్ఎం రేడియో, చెప్పండి మీ పేరండి. హలో హలో హలో హలో
2: హలో
0: నమస్కారం అండి, కర్నూలు ఎఫ్ఎం రేడియో, మీ పేరండి? ఏం పేరండి? హసీనా. ఓకేనండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
2: చందమామ.
0: చిత్రం పేరు చందమామనా? ఓకే, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫా. ఓకే, చందమామ మనకు పాత సినిమా కూడా ఒకటి ఉంది కదండి.
2: లేదు లేదు, అది నవదీప్.
0: అచ్చా, కొత్త సినిమా. దీంట్లో ఏ పాట అండి? హలో,
2: ఫస్ట్ సాంగ్.
0: ఓకే,
2: బాగున్నారా సార్?
0: ఓకేనండి, బాగున్నానండి. మీరు బాగున్నారా? ఓకేనండి, అయిపోయిందండి. మరి చందమామ చిత్రం నుంచి మీకు పాటను వినిపిస్తున్నా, మీరు ఆనందించండి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అండి.
3: Both our love went together, Chanda Mama.

0: చేలల్లో హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, హలో, నమస్కారం అండి, కర్నూలు ఎఫ్ఎం రేడియో. హలో హలో హలో,
4: నమస్తే సార్.
3: నమస్కారం అండి, చెప్పండి, మీ పేరండి?
4: నా పేరు మునప్ప సార్.
3: మునప్ప గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: వనపర్తి డిస్టిక్కి అమర్చిత మండలం, నందిమన్న గ్రామం.
3: వనపర్తి జిల్లా
4: అమర్చింత గ్రామం, అమర్చింత మండలం, నందిమన్న గ్రామం.
3: ఓకే ఓకేనండి. మరి మీకు ఏ పాట కావాలంటారు? చిత్రం పేరు చెప్పండి.
4: చిత్రం పేరా? ఇది
3: చెప్పండి.
4: అతి ముత్యమున ఇది
3: స్వాతి ముత్యం
4: కాక సార్. సార్ సార్ కొద్దిగా కొద్దిగా కావాలి సార్.
3: చెప్పండి, మనకు టైం గడుస్తుంటుంది, మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట.
4: తోడి కోడన్నదంటే ఇది కనిచి మెనిచి పోదాం అనేది.
3: తోడి కోడలలో చెప్పండి ఏ పాట?
4: ఒకటై కలిసిపోదాం.
3: ఇద్దరం ఒకటై కలిసిపోదామని వచ్చే దాంట్లో అంటే పాట ఫస్ట్ స్టార్టింగ్ అలాగే ఉంటుందండి. తోడి కోడళ్ళు దీంట్లో ఆ పాట అంటే ఇది ఒకటే సినిమా ఉందా, మళ్ళీ ఏమన్నా వేరే సినిమా ఉందా? తోడికోడలు తోడికోడల్లా తోడికోడలా
4: తోడికోడలు
3: అదే. మరి దీంట్లో మీరు అడిగిన ఆ పాట లేదు కదండి, ఏం పాట అన్నారు మీరు? కారులో షికారు కల్లే. మరి మీరు వేరే పాట చెప్తే మనకి ఇక్కడ వేరే ఉంటుంది కదా. ఓకేనండి, మరి మీరు అడిగిన ఆ పాటని ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి.

0: హలో హలో నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి.
1: నా పేరు నాగరాజు.
0: నాగరాజ్ గారు, ఏ చిత్రం నుంచి మీకు పాట కావాలంటారు?
1: భలే దొంగ.
0: భలే దొంగ, దీంట్లో ఏ పాట అండి?
1: కండక్టర్ల కాశ్మీర ఏం చెప్పిన.
0: అచ్చా, ఏదండి?
1: కన్నపిల్ల కాశ్మీర ఏం చెప్పన్నమా.
0: ఓకే ఓకేనండి. మరి ఈ కార్యక్రమానికి మీరే ఆఖరి శ్రోత, మీరు అడిగిన ఆ పాటను ప్రసారం చేస్తున్నా. మీరు ఓకేనండి.

హలో కర్నూలు ఎఫ్ఎం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్ర గానం శీర్షికన బొమ్మరిల్లు చిత్రం నుంచి పాటలు వింటారు. గానం సిద్ధార్థ్, జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ, దేవిశ్రీ ప్రసాద్, మురళి, నవీన్, ప్రియా ప్రకాష్, సుమంగళి, సాగర్, రంజిత్, ఆండ్రియా. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, కురశేఖర్, భాస్కర్ భట్ల రవికుమార్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వినండి బొమ్మరిల్లు

ఏకచిత్ర గానం శీర్షికన మీరింతవరకు బొమ్మడిల్లు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు సిద్ధార్థ, జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ, దేవిశ్రీ ప్రసాద్, మురళి, నవీన్, ప్రియా ప్రకాష్, సుమంగళి, సాగర్, రంజిత్, ఆండ్రియా. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, కులశేఖర్, భాస్కర్ భట్ల రవికుమార్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భాగ్యచక్రం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం పెండ్యాలా.

0: మీరు విన్నా పాట భామా విజయం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఘంటసాల పి సుశీల, సంగీతం టివి రాజు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భార్యా బిడ్డలు ఈ చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతం వినండి. సంగీతం కెవి మహదేవన్.

భక్త రఘునాథ ఈ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భట్టి విక్రమార్క ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, గీత రచన అనిశెట్టి, సంగీతం పెండ్యాలా.

కార్యక్రమంలో చివరగా ఏకవీర చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటను వినండి. సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా

11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రభాత ప్రసారములు కలుద్దాం. మరి అందాక సెలవు, మీ రామ్ చంద్. జై హింద్.